ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 28వ తేదీ, మంగళవారం. 100.2 MHz ఎఫ్ఎం బ్యాండ్ పై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5:55 దాటి 45 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

కార్యక్రమం. రేపటి ప్రార్థన కార్యక్రమంలో ఉదయం 6:10 శ్రీ గణేష పంచరత్నమాలు ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాల్టి కార్యక్రమాలు. ముందుగా ఈ ప్రసారంలో ఏడుంబావుకు అంబటల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన కౌమారదశ ఆడపిల్లలు గర్భిణీల ఆరోగ్యానికి యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగా శిక్షకుడు జాడి శంకరయ్య అందించే విశేషాలు, హెపటైటిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు డాక్టర్ తానాజీ జాడితో పి కమలాకర్ రెడ్డి ముచ్చట, బంధం గురించి మాట సొగసో శీర్షికన శ్యామల రాజవర్ధన్ అందించే విశేషాలుంటాయి. 8:00 సమాచార ప్రభాత్, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 కథనం కార్యక్రమంలో పెద్దింటి అశోక్ కుమార్ రాసి మనకు వినిపించే మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి ఆట మంచిదే గాని మూత కోర్వాలే కథ ఉంటుంది. 8:45 నుంచి 10:00 కసింగిడి పాటల కార్యక్రమం. వివిధ భారతి కార్యక్రమాలు, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి 10:00 ప్రసారమవుతాయి. 3:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. మాట చెప్పునరి పాటనుండ్రి శ్రోతలు కోరిన పాటలతో మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు సాయంకాలం 5:00 మొదలవుతాయి. శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆషాఢంలో గోరింట ప్రత్యేకత గురించి, పైడి నవనీత ప్రసంగం, అడవిలో సహజంగా దొరికే కందమూలాలు ఆకుకూరలతో ఆరోగ్యకరమైన వంటల తయారీ గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన ఆత్రం రుక్మాబాయితో వి సంధ్యలీల పెట్టిన ముచ్చట ఉంటుంది. జనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గేరాజు బృందం పాడిన రామతారకం భజనలు మొదటి భాగం, అంత తర్వాత జనత్ మండలం బెల్లూరు గ్రామానికి చెందిన గజ్జల గంగమ్మ బృందం పాడిన శబరమ్మ పాటలుంటాయి. పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 ఈ రాత్రి 7:15 కిసాన్ వాణిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉంటుంది. ఇవాళ అంశం వాన నీటి సంరక్షణ మార్గాలు, నీటి కుంటల ఏర్పాటు గురించి రైతన్నలు ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలుంటాయి. ఆకుపచ్చ సూర్యోదయం మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ నవలతో కార్యక్రమంలో 9:30 రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. మన పురాణాలు కార్యక్రమంలో రాత్రి 10:00 నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్డ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారం బృందం చెప్పిన కొండల రాయుని కథ 6వ భాగం ఉంటుంది. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి

0: స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రికి ధింసా, కూచిపూడి నృత్యాలతో స్వాగతం పలకడంతో పాటు విమానాశ్రయంపై ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ఇతివృత్తంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు ధరల స్థిరీకరణ, రైతుల సంక్షేమం అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పొగాకు రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి 188 కోట్లను భరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ధరల లోటు భర్తీ కింద కిలో పొగాకుకు 20 రూపాయల చొప్పున అందించడంతో పాటు 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొగాకు కొనుగోలు ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో భారత రాష్ట సమితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థ అభివృద్దికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోలేదని, సుమారు 54 వేల కోట్ల రూపాయల బకాయిలను మిగిల్చాయని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సమీపంలోని బొగ్గు బ్లాక్ను వేలం ప్రక్రియలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ బ్లాక్ సింగరేణికే దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా టెండర్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలిగి సింగరేణికి బ్లాక్ దక్కేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులో నిన్న సైకిళ్లను పంపిణీ చేశారు. నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 7,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను మంత్రి తన సొంత నిధులతో పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీతో విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడి చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది పిల్లల్ని బాగా చదివించండి, చదువు ద్వారా ఏదైనా రీచ్ కావాలి. నెల్లూరు రూరల్ గాని సిటీ గాని రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో 7,000 సైకిల్ ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 మంత్స్ లో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం.
0: పితాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పితాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన రహదారుల నాణ్యత, నాగులాపల్లి తాగునీటి పథకం, పాఠశాలల్లో భోజన పథకం అమలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉపాధి పెట్టుబడి అవకాశాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో విమానాశ్రయ ప్రారంభోత్సవ సన్నాహాలపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి వచ్చిన తర్వాత దేశ విదేశాలంతా కూడా తిరుగుతూ పరిశ్రమల వారిని ఆహ్వానించడం, ఈ రోజు మేము కూడా ఈ పరిశ్రమల్లో భాగస్థులం అవుతామని చెప్పి చాలా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే ఫౌండేషన్ లేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా హోటల్స్ వస్తూ ఉన్నాయి, రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి, కార్గో, కొత్త కొత్త పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి.
0: ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన మంత్రి, స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై నిన్న చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్డ్ రైస్ వాడకం ద్వారా అందుతున్న నాని.

0: నాణ్యమైన భోజనంపై సానుకూలత ఉందని తెలిపారు. దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అనుసంధానం చేసి పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక జిల్లాలో మొదలుపెట్టేలా అనుమతి ఇవ్వాలని కోరామని మంత్రి నాదెల్ల మనోహర్ వివరించారు. తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశమైన ఆయన, విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తాయని, మూడవ భాషగా జర్మన్ జపనీస్ భాషలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే సేవలు ప్రజల ఆరోగ్య ఫలితాల ఆధారంగా పీహెచ్సీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానంలో మాతాశిశు ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, ప్రజల సంతృప్తి సహా మొత్తం 21 కీలక పనితీరు సూచికలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం హెపటైటిస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జులై 28వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ వ్యాధికి గురైన వారికి కాలేయం నిదానంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ ఏబీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో ఈరోజు తీరం దాటనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. नीट प्रकरणे छात्राणां विरोध प्रदर्शनावधौ कथितारक्षकैः कृतानि कार्याणि अधिकृत्य विपक्षदलानां कोलाहलात् ह्यः संसदः उभे सदने लोकसभा राज्यसभा च स्थगिते अभवताम्. लोकसभायां ह्यः सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकं 20-26 इति प्रस्तुतम्. एतस्य विधेयकस्य उद्देश्यं सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियमः 20-24 इत्येतस्मिन् संशोधनमस्ति. डॉ जितेन्द्र सिंहः एतत् विधेयकं सदने प्रस्तुतवान्. अस्मिन् विधेयके अनेकानि महत्वपूर्णानि प्रावधानानि सन्ति. तेषु दोष सिद्धानां कृते अधिकतमः 10 वर्षीयः कारावासः, 10 कोटि रूप्यकपर्यन्तः अर्थदण्डः तथा दोषसिद्धानां सम्पत्त्यधिग्रहणञ्च सम्मिलितमस्ति. ప్రకరణానాం శీఘ్ర నిస్తారణం సునిశ్చితం ప్రత్యేకస్య

0: राज्यस्य केन्द्रशासित प्रदेशस्य च प्रशासनाय विशेष द्रुत न्यायालयानां स्थापनं विधेयके अनिवार्यरूपेण विहितम्। एतदपि विधीयते यत् अपराधस्य सूचना आरक्षक स्थानके अभिलिखित दिनांकात् द्विमासाभ्यन्तरे अन्वेषणं सम्पन्नं भवेत्, तथा च आरोपपत्र प्रस्तुते त्रिमासाभ्यन्तरे न्याय निर्णयः सम्पन्नः भवेत्। प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः स्काईरूट एरोस्पेस इत्यस्य पवन चन्दना नागा भरत डाका इत्येताभ्यां सह संवादम् अकरोत्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे प्रधानमन्त्री अवदत् यत् वार्तालापे विक्रम 1 इत्यस्य सफलता विशेषतया चर्चिता, अन्येष्वपि कतिपयेषु रोचक विषयेषु चर्चा जाता। प्रधानमन्त्री तयोः जीवनयात्रां भावियोजनाश्च श्रुत्वा हर्षम् अभिव्यक्तवान्। तेनोक्तं यत् तयोः ऊर्जा, महत्वाकांक्षा, सकारात्मक दृष्टिश्च भारतस्य निज अन्तरिक्ष परितन्त्रस्य सजीव भावनां प्रतिबिम्बयति। प्रधानमन्त्री स्काईरूट एरोस्पेस इत्यस्य समूहस्य सर्वेभ्यः सदस्येभ्यः शुभकामनाः अपि प्रेषितवान्। उत्तर प्रदेश प्रशासनेन उच्चतम न्यायालयः संसूचितः यत् अयोध्या स्थितस्य राममन्दिर न्यासाय प्राप्त दान राशेः कथित दुरुपयोगस्य अन्वेषणार्थं लखनऊ परिक्षेत्रस्य आरक्षक महानिरीक्षकस्य किरण एस इत्यस्य अध्यक्षतायां चतुर्सदस्यात्मकं विशेषान्वेषण दलं निर्मितम्। अस्मिन् दले एकः आरक्षक उपमहानिरीक्षकः, एकः वरिष्ठाराक्षक अधीक्षकः, एकक्ष अपर आरक्षकाधीक्षकः अपि भविष्यन्ति। उच्चतम न्यायालयेन राज्य प्रशासनं निर्देशितं यत् विशेषान्वेषण दले पञ्चम सदस्य रूपेण न्यायिक लेखा परीक्षकः अपि नियोज्यताम्। एतद्दलं द्विसाप्ताहाभ्यन्तरे स्व प्रथम स्थिति प्रतिवेदनं न्यायालये समर्पयिष्यति। न्यायपीठं राममन्दिर दान राशेः कथित दुरुपयोगस्य तथा न्यासस्य वित्तीय लेखानां केन्द्रीयान्वेषण विभागेन अन्वेषणार्थं प्रस्तुताः याचनाः शृणोति स्म। एतन्मध्ये उत्तरप्रदेशस्य विशेष न्यायालयेन कथित राममन्दिर दान चौर्य प्रकरणे सर्वेषाम् अष्टाभियुक्तानां न्यायिकाभिरक्षायाः अवधिः 14 दिनानि यावत् वर्धितः। भारतीय भारोत्तोलिका ज्ञानेश्वरी यादवः ह्यः ग्लास्गो नगरे आयोजितेषु राष्ट्रमण्डल क्रीडासु महिलानां 53 किलोग्राम भारवर्गे रजत पदकं प्राप्तवती। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् तथा प्रधानमन्त्री नरेन्द्र मोदी च ज्ञानेश्वरी यादवं रजत पदक प्राप्त्यर्थम् अभिनन्दितवन्तः। अधुना भारतस्य पदक तालिकायां एकं स्वर्ण पदकं, त्रीणि रजत पदकानि, एकं कांस्य पदकं च एवम् आहत्य 5 पदकानि सन्ति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केन्द्रम्। नागर कर्नूल जिल्ला समग्र నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు టి విజయ్ కుమార్ గారు.
2: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టినట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 863 పాఠశాలలున్నాయని, ఇందులో గత విద్యా సంవత్సరం 23 పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రారంభించామన్నారు. దీనికోసం అవసరమైన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి వచ్చాయని, తొలి దశలో ఎంపికైన 23 పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడంతో పాటుగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరం 50 పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఆంగ్లం, గణితం, తెలుగులో పట్టు సాధించేలా పర్యవేక్షించాలని ఉపాధ్యాయులకు సూచించామని అన్నారు. కంప్యూటర్లలోనే తప్పప్పులను గుర్తిస్తారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో పంటలకు సరిపడే విధంగా నీళ్లు లేవన్నారు. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 4,51,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో మొత్తం స్థూల నీటి నిల్వ 41.45 టీఎంసీలు ఉన్నప్పటికీ అందులో 30 TMC

0: ఇల్లు డెట్ స్టోరేజ్ కావడంతో వాస్తవంగా వినియోగించదగిన నిల్వ కేవలం 11.45 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాతో పాటు సంబంధిత ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం ప్రతి సంవత్సరం 7.12 టీఎంసీల నీటిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జూన్ 1 నుంచి జులై 18 వరకు 1.363 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించినట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రైతులను ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ సూచించారు. ఈ ఖరీఫ్ జిల్లాలో ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాలు సాగు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 2,40,000 ఎకరాల వరకే సాగు జరిగిందన్నారు. ఇందులో అత్యధికంగా 2,30,000 ఎకరాల్లో పత్తి పంట సాగవుతోందన్నారు. తక్కువ కాలంలో వచ్చే పంటలను సాగు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న, కంది, సజ్జ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొర్ర, ఆముదం, ఉలవలు, రాగి వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా ఎమ్మెల్యేలు, కలెక్టర్ సైతం గ్రామ పంచాయతీ సర్పంచ్ కు ఏఈఓల ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ సాగు చేపట్టాలని ప్రత్యేక సమావేశాల ద్వారా వివరించారని అన్నారు. ఆగస్టు చివరి వరకు మాత్రమే శ్రీశైలంలో నీళ్లు వచ్చే అవకాశం ఉందని, దీన్ని గుర్తించి రైతులు వరి సాగును చేపట్టాలని కోరారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయ అనుబంధ పనుల వేగవంతానికి వీబీ జీరాంజీ కింద ప్రతిష్టాత్మకంగా జలసిరి పథకం పనులు చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ది శాఖ జిల్లా అధికారి చిన్న ఓబులేసు తెలిపారు. రాష్ట ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊటకుంట నినాదంతో నీటి సంరక్షణ చేపట్టనుందన్నారు. ఎల్నినో నేపథ్యంలో రాబోయే కాలంలో నీటి ఎద్దడిని నివారించే లక్ష్యంగా ఈ జలసిరి పథకం ప్రయోజనం కల్పిస్తోందని అన్నారు. దీనివల్ల వర్షం నీళ్లు వృధా కాకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు, సాగునీటి నాణ్యత పెరుగుతుందని అన్నారు. 3,500 మందికి పైగా గర్భిణీల్లో 699 మంది సాధారణ, 64 మంది మధ్యస్థం, ఇద్దరు తీవ్ర రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీన్ని అరికట్టేందుకు చిన్నారులు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో 2 సార్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెలా ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామన్నారు. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నారని, రక్తహీనత కలగకుండా తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తల గురించి ఆశాలు, అంగన్వాడీల ద్వారా వైద్యారోగ్య శాఖ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ అన్నారు. జిల్లాలో 7,31,000 పైగా ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని, 79% 5,78,000 పైగా ఇప్పటి వరకు దరఖాస్తుల డిజిటలైజేషన్ పూర్తయిందని అన్నారు. జులై 24 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావలసి ఉండగా ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు గడువు పొడిగించిందని తెలిపారు. గడువులోగా 100% డిజిటలైజేషన్ పూర్తి చేస్తామని అన్నారు.
1: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక అందించారు టి విజయకుమార్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్దిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరగనుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో సాంప్రదాయబద్దంగా ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 21న జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ

0: ప్రతిపక్షాల గందరగోళం మధ్యే నిన్న లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతూనే బలమైన చట్టపరమైన చట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పక్షపాతం, సమగ్రతను బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందులో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన నిబంధనలు చేర్చారు. మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభలో చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లోనూ తమ స్థానాల నుంచి లేచి నిరసనలు కొనసాగించారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభ, రాజ్యసభ రెండు ఈ రోజుకి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఇప్పటివరకు పార్లమెంటులో ఎలాంటి ముఖ్యమైన చర్చలు జరగలేదు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో డిపిఐఐటి నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, భారతదేశ బొమ్మల పరిశ్రమ వృద్ధి అనేది వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబిస్తుందన్నారు. అధునాతన సాంకేతిక, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, నాణ్యమైన బ్రాండింగ్, అంతర్జాతీయ విలువలతో అనుసంధానం ద్వారా పూర్తిస్థాయి దేశీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పరిశ్రమ వ్యాపారులకు మంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారతీయ బొమ్మల బ్రాండ్లను ఉత్పత్తి చేసేందుకు మంచి డిజైన్, స్థిరత్వం, భారీ స్థాయి ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి పెట్టాలని ఆయన పరిశ్రమను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ది ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ పంచాయతీ పోర్టల్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ 2047 విజన్ కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ది గల పంచాయతీలను నిర్మించే దిశగా ఈ కార్యక్రమాలు ఒక ముఖ్యమైన ముందడుగని సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణ అభివృద్ది వేగవంతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ ను కూడా మంత్రి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న స్కై రూట్ ఏరోస్పేస్ కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వారి ప్రయాణం గురించి, వారి భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకుని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వారిలోని ఆశయం, సానుకూలత, భారతదేశపు శక్తివంతమైన ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. అలాగే స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి అంతటికీ మోదీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో తన మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ శాఖ చేపట్టిన యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ పురోగతిని సమీక్షించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, యుఎస్పీ అనేది పూర్తిగా

0: రాష్ట్రాల నేతృత్వంలో నడిచే కార్యక్రమమని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన బలాలు, స్థానిక ఆకాంక్షల ఆధారంగా తన ప్రతిష్టాత్మక ఉత్పత్తిని గుర్తిస్తుందని చెప్పారు. దీని అమలును వేగవంతం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయడం, అందరు భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడం, అనుసంధానకర్తగా వ్యవహరించడమే తమ మంత్రిత్వ శాఖ పాత్ర అని పేర్కొన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో 9.81 మీటర్లలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. ఫైనల్లో పోటీ పడిన కుషారే 2.25 మీటర్ల ఎత్తును విజయవంతంగా దాటారు. ఈవెంట్లో జమైకాకు చెందిన రొమైన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకున్నారు. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటువంటి వాతావరణ పరిస్థితులే కర్ణాటక, మధ్య మహారాష్ట, దక్షిణ కర్ణాటక, విదర్భల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్దిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు వినోద విజ్ఞాన కార్యక్రమాన్ని అందించే అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో ముందుగా యోగమనే అదృష్టం శీర్షికన కౌమార దశ ఆడపిల్లలు, గర్భిణీల ఆరోగ్యానికి యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగా శిక్షకుడు జాడి శంకరయ్య అందించే విశేషాలు, హెపటైటిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యుడు డాక్టర్ తానాజీ జాడేతో పి కమలాకర్ రెడ్డి ముచ్చట, మాట సొగసు శీర్షికన బంధం గురించి సామల రాజవర్ధన్ అందిస్తున్న ప్రసంగం, వీటితో పాటు వ్యవసాయ సలహాలు, చరిత్రలో ఈరోజు విశేషాలు మొదలైన అంశాలు ఉంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం చతుర్దశి పూర్వాషాఢ నక్షత్రం. వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే సూచన ఉంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 89%. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అంబటాల సంగతులు కార్యక్రమాన్ని మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై.

0: కార్యక్రమంలో ఇప్పుడు యోసం సలహా.
1: నా పేరు డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ లో శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది. మన సోయచిక్కుడు విషయానికి వచ్చేటప్పుడు మొదటి 45 రోజులు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు తప్పకుండా భూమిలో తేమ ఉండేటట్లు చూసుకున్నట్లయితే గడ్డి మందుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనకు ముందుగా విత్తుకున్నటువంటి 48 గంటల లోపు పెండె

పిల్లలకి ధనురాసనం, అదేవిధంగా చక్రాసనం, హలాసనం లాంటి ఆసనాలు వేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు శారీరక దృఢత్వాన్ని, అదేవిధంగా మానసిక పరిపక్వతను సంతరించుకునేటటువంటి వయస్సు ఈ కౌమార

0: వాడినప్పుడు ఆ హెపటైటిస్ సిరంజిలో ఆ తర్వాత వేరే వాళ్ళకి అదే సిరంజి వాడినప్పుడు ఆ పేషెంట్ నుంచి ఈ వైరస్ మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తాము. సిరంజెస్ కాకుండా నిడిల్ కూడా మనము సిరంజీస్ నీడిల్స్ ఇవి వాడడం, అది కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని సర్జికల్ ప్రొసీజర్ చేస్తారు, ఆపరేషన్లు చేస్తారు, డెలివరీ చేస్తారు, అయితే ఇవి అంటే ఇన్స్ట్రుమెంట్లు ఇంప్రాపర్ స్టెరిలైజేషన్ వల్ల మనము ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి.
1: మామూలుగా కలిసి జీవించడం, కలిసి ప్రయాణించడం, కలిసి భోజనం చేయడం లేదా షేక్ హ్యాండ్ చేయడం కానివ్వండి, ఆలింగనం చేసుకోవడం వల్ల ఇట్లాంటి వాటి వల్ల ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందంటారా?
0: అవకాశం లేదండి. ఇది మనకు రక్త మార్పిడి కావాలి, ఒక్కరి నుంచి ఒకరికి రక్త మార్పిడి అయ్యవాలి. అంటే ఇప్పుడు ఈ నిడిల్ ప్రిక్ నేను ఎందుకు అన్నానంటే, నిడిల్ హెపటైటిస్ పాజిటివ్ పేషెంట్ వాడిన నిడిల్ మనకు ప్రిక్ అయినా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రిక్. కాబట్టి హెల్త్ వర్కర్స్ కు ఇది, హాస్పిటల్లో పనిచేసే వైద్య సిబ్బంది వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉంటారు. ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవాలి, గ్లౌజెస్ వేసుకోవాలి, డిస్పోజల్ మంచిగా చేయాలి. ఈ డిస్పోజల్ ప్రాపర్ చేయకపోవడం, బయోమెడికల్ డిస్పోజల్ అంటాము, ఈ డిస్పోజల్ చేయకపోవడం వల్ల కూడా ఇవి కొంచెం ప్రిక్ అయినా కూడా మనము ఇవి ఇన్ఫెక్టెడ్ పేషెంట్ నుంచి మనకు వచ్చే ఛాన్సెస్ హెల్త్ వర్కర్ కి అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది.
1: మరి ఈ వ్యాధి సోకింది ఒక వ్యక్తికి అని ఎలా నిర్ధారించుకోవాలి? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
0: ఇది వ్యాధి మనకు జనరల్లీ కొందరికి ఇది ఒక వైరల్ డిసీజ్ లాగా ప్రెజెంట్ అవుతుందండి. వైరల్ డిసీజ్ అంటే కొందరికైతే ఎటువంటి లక్షణాలు కూడా ఉండవు, డిసీజ్ ఉన్నా అవి సెల్ఫ్ లిమిటింగ్ అది వచ్చేసి వెళ్ళిపోతుందండి. కొందరికి వాళ్ళకి అసలు జబ్బు ఉన్నట్టు కూడా తెలియదు,
1: దానికి అదే తగ్గిపోతుంది.
0: కొందరిలో మాత్రం ఇది ప్రెజెంట్ అవుతుందండి. సో ఏమొస్తుందంటే లక్షణాలు మెయిన్ గా జ్వరం రావడం, అలసట రావడం, తర్వాత ఆకలి మందగించడం, హెపటైటిస్ వల్ల కడుపులో ఇబ్బంది అంటే కొంచెం పెయిన్ రావడం, ఇది రైట్ సైడెడ్ మనకు అబ్డోమెన్ లో మనకు పెయిన్ రావడం, తర్వాత వాంతులు కూడా అవుతాయండి, వాంతులు అవుతాయి, మూత్రం కొంచెం ముదురు రంగులో మూత్రం వస్తుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కొంచెం స్కిన్ లీజన్స్ వస్తాయి, దాని తర్వాత కళ్ళు పసుపుగా అవుతాయి, జాండీస్ అంటాం మనం కామెర్లో అని, మనం తెలుగులో
1: అంటాం
0: పచ్చ కామెర్లు అంటారు. ఇది కళ్ళు కొంచెం పసుపుగా మారడం, ఇవంటి మనకు లక్షణాలు కనిపిస్తాయి.
1: అయితే ఒకవేళ ఈ లక్షణాలు కనిపించి లేదా వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి, ఒకవేళ నాకు హెపటైటిస్ ఉందేమో అని ఎవరైనా అనుకుంటే, ఈ నిర్ధారణ ఎక్కడ చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి?
0: ఇది మనకు డౌట్ ఉంటే మనము రిమ్స్ హాస్పిటల్లో మన ఆదిలాబాద్ నోడల్ సెంటర్ ఉంది, హెపటైటిస్ వైరల్ కంట్రోల్ ప్రోగ్రామ్ నోడల్ సెంటర్ ఓపీ బిల్డింగ్ లో ఉంది, ఓపీ నంబర్ 60. మనము అక్కడికి వస్తే మనము దానికి టెస్ట్ చేస్తాము. టెస్ట్ ఏంటంటే కిట్ మెథడ్స్ ఉన్నాయి, కిట్ మెథడ్ ద్వారా, ర్యాపిడ్ కిట్ మెథడ్ ద్వారా మేము అది హెపటైటిస్ బి ఉందా లేకపోతే హెపటైటిస్ సి ఉందా అనేది మేము టెస్ట్లో అది తెలుస్తామండి. అది టెస్ట్ రెండు కూడా ఒకేసారి రాస్తాము, హెపటైటిస్ బి ఉందా సి ఉందా. దాని తర్వాత కన్ఫర్మేషన్ పాజిటివ్ వచ్చిందనుకో, కన్ఫర్మేషన్ కోసం మనం ఎలిజా మెథడ్ కూడా ఉంది, ఎలిజా మెథడ్లో మేము కన్ఫర్మేటరీ టెస్ట్ చేస్తాము. ఒకవేళ కన్ఫర్మేటరీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, దానికి హెపటైటిస్ బికి డిఎన్ఏ వైరస్, హెపటైటిస్ సి అనేది ఆర్ఎన్ఏ వైరస్. వైరస్లో టైప్స్ ఇవి, ఓకే, హెపటైటిస్ బిలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ. మనకు ఈ వైరల్ లోడ్ చూస్తామండి, దానికి మనకు కావాల్సిన మనకు ట్రూనాట్ సివినాట్ మిషన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనము వైరస్ లోడ్ చూస్తాము, హెపటైటిస్ బి ఉంటే వైరస్ కాపీస్ ఎన్ని ఉన్నాయి, వైరస్ ఎంత మనకు ఎక్కువ వైరస్ కాపీ ఉంటే డిసీజ్ తీవ్రతని ఎక్కువ చూపిస్తుంది. సో ఈ వైరల్ లోడ్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు మన ఆదిలాబాద్ లో. హెపటైటిస్ బికి అయితే డిఎన్ఏ చేస్తాము, హెపటైటిస్ సికి అయితే ఆర్ఎన్ఏ అనేది మనము వైరల్ కాపీస్ మనము చూస్తాము. దాని ప్రకారం కాపీస్ ఎంత ఉన్నాయి, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుందండి. ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ కింద. సో ఇది మనం ట్రీట్మెంట్ ఇస్తాము.
1: అంటే ఒకవేళ హెపటైటిస్ ఉందేమో అని అనుమానం వచ్చినా లేదా చికిత్స కోసం రావాల్సి వచ్చినా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి రిమ్స్ లో ఓపీ నంబర్ 60 దగ్గరకు వస్తే ఈ పరీక్ష కానివ్వండి, చికిత్స కానివ్వండి అక్కడ దొరుకుతుంది అంటారు. అయితే ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స చేస్తారు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత?
0: దీనికి వ్యాధి నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ బికి మరియు సికి డిఫరెంట్ గా ఉందండి. హెపటైటిస్ సికి మాత్రం వైరల్ లోడ్ చేసిన తర్వాత మనం 3 మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. 3 మంత్స్ రెగ్యులర్ ఫ్రీ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం మేము పేషెంట్కి, అప్పుడే చేతిలో ఇచ్చేస్తాము, ఇంట్లో పోయి వాడుకోవచ్చు. సో ఆయన 3 మంత్స్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 3 మంత్ తర్వాత ఇంకొకసారి రావాల్సి ఉంటుంది, ఫాలోఅప్ అంటాం మనం. ఫాలోఅప్కు ట్రీట్మెంట్ సెంటర్కి వస్తే ఇంకొకసారి వైరల్ లోడ్ చూస్తాము. వైరల్ లోడ్ నార్మల్ ఉంటే ఇంకా మనం ట్రీట్మెంట్ ఆపేయచ్చు అండి, డిసీజ్ సివియారిటీ కూడా తగ్గిపోతుంది, తర్వాత నార్మల్గా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అయితే హెపటైటిస్ బి ఉందనుకోండి,

0: బీకి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఈ వైరల్ లోడు, దాని తర్వాత లివర్ ఎంజైమ్స్ అని చూస్తాము, ఎస్జిఓటీ ఎస్జిపిటి అని లివర్ ఎంజైమ్స్ ఇవి, తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ ఈ చూస్తాము, తర్వాత ఫైబ్రో స్కాన్ కూడా అవసరమైతే చేయవలసి ఉంటుంది, పేషెంట్కి ఏమైనా సిరోసిస్ ఉందా లేకపోతే పేషెంట్కి ఏమైనా ఎస్ఐటిస్ ఉందా, అంటే కడుపులో నీళ్లు ఏమైనా వచ్చినా లేకపోతే పేషెంట్ ఏమైనా వామిటింగ్ చేస్తున్నా రక్తం వామిటింగ్స్ ఇవన్నీ చూడవలసి ఉంటాయి. పేషెంట్ ఎగ్జామినేషన్ చేసి మేము ఇక్కడ మందులు పెడతాము. ఎక్కువ కాంప్లికేషన్ అయితే మనకు స్టేట్ నోడల్ సెంటర్ ఉంది హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో, దాంట్లో స్టేట్ నోడల్ సెంటర్ కి మనం కాంప్లికేటెడ్ కేసు రిఫర్ చేస్తాం.
1: అయితే ఈ వ్యాధి నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా, వ్యాధి రాకుండా ముందే అడ్డుకోవచ్చా?
0: ఇది ఒకటి నివారణ మార్గాలు. దీనికి ఫస్ట్ రక్త మార్పిడి చేసేటప్పుడు రక్త మార్పిడిలో మనము అంటే లైసెండ్ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకోవాలండి, లైసెండ్ ఉండాలి బ్లడ్ బ్యాంక్ అనేది దాంట్లో. దాని తర్వాత బ్లడ్ ఎప్పుడైతే డోనార్ నుంచి తీసుకుంటామో ఆ బ్లడ్ కు మనం స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలి. బ్లడ్ స్క్రీనింగ్ అంటే హెచ్ఐవి చేస్తాము ఇక్కడ,
1: రక్తదాతకు ప్రతిసారి పరీక్ష
0: చేయాలి, హెపటైటిస్ బి హెపటైటిస్ సి, దాని తర్వాత హెచ్ఐవి 1 హెచ్ఐవి 2 సిఫిలిస్ ఇవన్నీ టెస్ట్ చేయాలి ముందు. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఈ స్క్రీనింగ్ లో ఎటువంటి పాజిటివ్ రాకపోతే ఎటువంటి డిటెక్ట్ చేయకపోతే డిసీజెస్ మనం దాన్ని డోనార్ నుంచి తీసుకోవాలి, డోనార్ నుంచి వాడవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ మనము ఈ సెక్స్ సంబంధం మాత్రం మనం మల్టిపుల్ పార్ట్నర్ తో చేయకూడదండి. ఓకే, దాని తర్వాత డ్రగ్ అబ్యూస్ కావద్దు. దాని తర్వాత ఏమైనా మనము టాటూస్ కూడా మనం ఉత్తమం, టాటూస్. దాని తర్వాత ఈ చిన్న ఊళ్ళలో చుక్కబొట్టు చేస్తారు, పచ్చబొట్టు, వాళ్ళు కూడా ఎక్కువ సిరంజీస్ ని మనం ఒక సిరంజీ నీడిల్ ని వాడుతూ ఉంటారు మల్టిపుల్. సో ఇవి షేర్ చేయడం వల్ల దీని వలన కూడా స్ప్రెడ్ అవుతుందని మనకు లిటరేచర్ చెప్తుందండి. మదర్, ప్రతి మదర్ ప్రెగ్నెంట్ మదర్ హెపటైటిస్ బి కి టెస్ట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఒక పాజిటివ్ ఉంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చి బేబీని సేవ్ చేసుకోవచ్చు. మదర్ కు హెపటైటిస్ బి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత బేబీ ఇమీడియట్లీ డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా 2 వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హెపటైటిస్ బి మదర్ అయితే బేబీకి హెపటైటిస్ వ్యాక్సిన్ ఇస్తాము విత్ ఇన్ 12 అవర్స్ లోనే బేబీ జన్మైన తర్వాత. ఇమ్యూనోగ్లోబులిన్స్, ఒక థై మీద ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ఇవ్వాలి 0.5 ml, ఇంకొక థై మీద ఏమో ఇమీడియట్లీ వ్యాక్సిన్ ఇవ్వాలి. అండ్ వ్యాక్సిన్ షెడ్యూల్ ఫాలో చేయాలి. వ్యాక్సిన్ షెడ్యూల్ 0 అంటే ఒక డోసు, దాని తర్వాత 1 నెల తర్వాత ఇంకో డోసు, అవసరమైతే బూస్టర్ డోసు మనము 6 మంత్ తర్వాత తీసుకోవాలండి హెపటైటిస్ బి కి. కానీ హెపటైటిస్ సి కి వ్యాక్సిన్ లేదు.
1: బాగుంది డాక్టర్ గారు, హెపటైటిస్ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు అందించారు. ఆ వ్యాధి ఎలా వస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, చికిత్స ఎలా ఉంటుంది, నివారణ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: హెపటైటిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యుడు డాక్టర్ తానాజీ జాడేతో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట అది.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సహజ వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూలై 28న పాటిస్తున్నాము. అడవుల నరికివేత, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం పెరగడం వంటి తీవ్రమైన సమస్యలను ప్రకృతి ఎదుర్కొంటున్నది. హరిత జీవన శైలిని అనుసరించడానికి ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో పర్యావరణ అనుకూల కార్యకలాపాలను ప్రోత్సహించాలి. మన సహజ వనరులను పరిరక్షించడం, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని రక్షించడం ముఖ్యమైంది. వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, కాలుష్యం వంటి పర్యావరణ సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం

0: వన్యప్రాణులకు పర్యావరణ వ్యవస్థలకు మాత్రమే కాకుండా మానవ ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థలకు మరియు మొత్తం జీవన నాణ్యతకు ముప్పు కలిగిస్తున్నాయి. సహజ వనరుల మనుగడకు బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణ, వ్యర్థాల తగ్గింపు, పర్యావరణ అనుకూల సాంకేతికతలను ప్రోత్సహించడం వంటివి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అంబడల సంగతులు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు బంధం అంటే మనుషుల మధ్య ఉండే ప్రేమ, కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, స్నేహితుల మధ్య కనిపించే ప్రేమ అనేదే బంధం. ఇలాంటి సంబంధాలు మరియు జీవనశైలికి సంబంధించిన మరిన్ని విషయాన్ని ఇప్పుడు మనకు అందిస్తున్నారు మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్.
2: ఈరోజు బంధం అనే రెండు అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం. బంధం అనేది చాలా మధురమైన మాట. ఈ మాట ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. బంధం అంటే బంధించి వేయడం, బంధనమన్నా అంతే. దాని ముందు సం అనే ఉపసర్గ చేరితే సంబంధం అవుతుంది, అను అనే ఉపసర్గ చేరితే అనుబంధం అవుతుంది. అర్థం ఒక్కటే, అర్థఛాయలోనే భేదం. సంబంధం అనేది పెళ్లి సంబంధం గురించి మాట్లాడినప్పుడు, బాంధవ్యాలను గురించి మాట్లాడుతున్నప్పుడు వాడుతుంటాం. అనుబంధమేమో హృదయాలకు సంబంధించింది, ఆత్మీయత, అనురాగాలకు సంబంధించింది. బంధం అంటే కట్టిపడేసేది అని అనుకున్నాం. అది భౌతికంగా ఉండవచ్చు, మానసికంగా ఉండవచ్చు, ప్రాణిపరంగా ఉండవచ్చు. మానవ జీవితంలో ఇటువంటివి చాలా బంధాలుంటాయి. ప్రేమలు, స్వార్థాలు కూడా ఈ బంధాలకు కారణాలవుతాయి. సంబంధం గురించి ఇంతవరకు అనుకున్నాం. తమ తమ వంశాలకు సంబంధించి రక్త సంబంధమే గాక ఇష్టంతో ఏర్పడే స్నేహ సంబంధాలుంటాయి. కొన్ని సందర్భాల్లో రక్త సంబంధం కంటే స్నేహ సంబంధమే ఉన్నతంగా ఉంటుంది. ఈ సంబంధం ఒక్కొక్కసారి తరతరాలుగా నిలిచిపోవడం కూడా లోకంలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ సంబంధానికి కుల మతాలు అడ్డు రాకపోవడం ఒక గొప్పదనం. సాటి ప్రాణులపై మనం చూపే ప్రేమ, అనురాగాన్ని అనుబంధం అనవచ్చు. వ్యవసాయదారుడు తన ఎడ్లను కొడుకుల కంటే అధికంగా ప్రేమిస్తాడు, అవి కూడా యజమానిని అదేవిధంగా ప్రేమిస్తాయి. కుక్కలను, పిల్లులను, పావురాలను పెంచుకునే వారి అనుబంధం కూడా అదే విధంగా ఉంటుంది. అయితే కోళ్లను, బాతులను, మేకలను, గొర్రెలను పెంచేవారి ప్రేమలో అనుబంధం కంటే స్వార్థమే అధికంగా కనబడుతుంది. వాటిని అమ్మడం వలన ఎంత లాభం వస్తుంది అనేది ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇక కొందరైతే మరీ సున్నిత మనస్కులు, ప్రతి విషయంలోనూ అనుబంధాన్ని కోరుకుంటారు. తాతలు తండ్రుల కాలం నాటి నుండి వస్తున్న వారసత్వ సంపదను కాపాడుకుంటూ ఉంటారు. ఆయా ఇండ్లలో, వస్తువులలో పాత జ్ఞాపకాలను యాది చేసుకుంటూ అనుబంధాన్ని పెంచుకోవడమే గాక తాము ఈ ఇంట్లోనే చివరి శ్వాస విడిచేలాగా కోరుకుంటారు. అదేవిధంగా ఆరుగాలం కష్టపడిన పంట చేనులోనే తనను ఖననం చేయమని కోరుకునే రైతులకు ఆ భూమికి ఉన్న అనుబంధాన్ని వెలకట్టగలమా? మనిషి ధనార్జన కోసం సముద్రాలను దాటిపోయినా వారి మూలాలు అంటే వేర్లు ఈ భూమిలోనే ఉంటాయి. మూలమంటే వేరనే అర్థమున్నది కదా, ఆంగ్లంలో రూట్ అన్నమాట. కొమ్మలు రెమ్మలు

0: ఆకాశమంతెత్తు ఎదిగినా ఆ చెట్టు వేరు భూమి మీదనే ఉంటుంది. అందుకే మనిషి ఎక్కడ మరణించినా తాను తన జన్మభూమిలోనే బూడిదైపోవాలని, ఇక్కడి మట్టిలోనే కలిసిపోవాలనుకోవడం సహజం. ఇల్లు, చెట్టు, చేమ మొదలైన ప్రతి వాటి మీద మమకారాన్ని పెంచుకుంటాడు మానవుడు. వాటి నుండి దూరం కావడం అతనికిష్టముండదు. కొడుకులు ప్రయోజకులై పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తూ తమ తల్లిదండ్రులను తమ వద్దకు వచ్చి ఉండిపొమ్మని కోరినా వెళ్లరు. వెళ్లినా మళ్లీ వెంటనే, అంటే గోడకు కొట్టిన బంతి ఎట్లా వెనక్కు వస్తుందో అట్లా వచ్చేస్తారు. అక్కడి వాతావరణం వారికి రుచించదు. తాము పుట్టి పెరిగిన వాతావరణంలోనే ఉండిపోవాలనుకుంటారు. ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛగా మరెక్కడా ఉండలేరు. అది సహజం. ఇక్కడి భూమితో వారికుండే బంధం అది. ఈనాటి కార్పొరేట్ ప్రపంచంలో ధనమే అన్నిటికీ మూలమై కూర్చున్నది. ధనముంటేనే బంధాలు, అనుబంధాలు సజీవంగా ఉంటున్నాయి. లేనట్లయితే సొంత తల్లిదండ్రులనే పనికిరాని సామాను కింద చూడడం పరిపాటైంది. కోడలంటే మరొక ఇంటి నుండి వచ్చిన అమ్మాయి. ఆమె ఆ విధంగా ప్రవర్తించడంలో తప్పులేదు. కానీ పేగు తెంచుకొని పుట్టిన కొడుకు తల్లిని, రక్తం పంచకు పుట్టిన తండ్రిని పనికిరాని వస్తువుగా భావించడం ఎంతవరకు న్యాయం? తమ చేన్ను దున్నిన ఎద్దు ముసలిదైందని ఏ రైతు దాన్ని కసాయివాడికి అమ్మడు కదా. అమ్మి ఆ నెత్తురు కూడు తిననంటాడు, ఉపవాసమున్నా పర్వాలేదంటాడు. ఎందుకంటే రైతు కార్పొరేట్ చదువులు చదువుకోలేదు. ఎద్దును నమ్ముకున్నాడు, భూమిని నమ్ముకున్నాడు. అవసరమైతే ఆత్మత్యాగం చేసుకుంటాడు, కానీ ఎద్దును అమ్మడు. బంధాలు, అనుబంధాలకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? కొన్ని అనుబంధాలు విచిత్రమనిపించినా అవి సత్యం. అసలు మానవుడు అవసరం నిమిత్తమే బంధాలను ఏర్పరచుకుంటాడు. అవసరమైపోయిన తర్వాత మర్చిపోతాడు. కానీ మళ్లీ అవసరం ఏర్పడితే అంతకాలం ఎక్కడో ఉండిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి మళ్లీ తీయగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇటువంటి వారిని తొందరగానే గుర్తించవచ్చు. ఆ ఇతడు మళ్లీ వచ్చినాడంటే ఇతనికేదో పని పడిందని మనకు అర్థమైపోతుంది. అటువంటి వారిని గురించి మరాఠీ వాళ్లు కామాపూర్త మామ అని వెక్కిరిస్తారు. ఈ బంధాలలో అనైతిక బంధం మాత్రం చాలా ప్రమాదకరమైనది. ఒక్కోసారి ప్రాణాల మీదికి వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇటువంటి బంధాలకు ఎంత దూరముంటే అంత మంచిది. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఈ జన్మలో ఎన్నో అనుబంధాలుంటాయి. కొన్ని పూర్వజన్మ వాసన కలిగి ఉంటాయి. వాటిని రుణానుబంధాలంటారు. రుణానుబంధం అంటే మనం ఎవరి వద్దనో అప్పు తీసుకోవడం అనే అర్థం కూడా స్ఫురిస్తుంది.
1: మాట సొగసు శీర్షికన బంధం గురించి సామల రాజవర్ధన్ అందించిన లఘు ప్రసంగం అది. ఇది ఇయాల్టి అంబడల సంగతులు కార్యక్రమం. ఆకాశవాణి సమయం 8 గంటలకు కావస్తోంది. కొంచెంసేపట్లో హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కథనం కార్యక్రమం. ఇవాళ్టి కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన తెలుగు కథా సంపుటి మా ఊరి బాగుతం కథలు. ఈ సంపుటి నుంచి తెలంగాణలోని ప్రాంతంలోని పల్లెటూరి జీవన విధానం, ఆచారాలు, సాంస్కృతిక విశేషాలను వినిపిస్తున్నారు. ఇవాళ ఆట మంచిదే కాని మూత కోర్వాలే కథను వినిపిస్తున్నారు పెద్దింటి అశోక్ కుమార్. ఈ కథను వినబోయే ముందు ఒక ప్రకటన.
1: PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇక ఈ లచ్చవ కథ మాయపావం కథతోని మా మేళ్ళం మొత్తం ఇచ్చుకుపోయింది, జంగం పంతులు పట్టించుకుంటలేడు అని చెప్పినా కాదు. ఇక అట్లా మేళ్ళం మొత్తం ఇచ్చుకపాయ, జంగం పంతులు ఇక ఊర్లోనే లేడు. వచ్చినా నాటకం పేరు ఎత్తుతాడా? ఎత్తుడే లేదు. ఇప్పటికే 2 దెబ్బలు దాకే. ఇక తబ్లాలు, తాళాలు, మేకప్ సామాన్లు, పరదాలు, షాంద్రి, బొంగు కట్టెలు అన్నీ మా ఇంట్లో దూలాల మీదకి ఎక్కించినాం. మూటి ఇచ్చకపోతే మళ్ళా కుదరదని మా కొండయ్య మామకు భయం. అందుకని ఎవరిని జారిపోనిత్తలేడు. నాటకం లేకున్నా కానీ ఏదో పని మీద ఓసారి లెక్కలని, మళ్ళోసారి ఇంకేదో అని, ఇంకోసారి ఇంకేదో అని అందరినీ జమ చేస్తుండు. మా ఇంట్లోనే మీటింగ్ పెడుతుండు. ఇక ఎవరన్నా ఊళ్ళో చచ్చిపోతారనుకో, చచ్చిపోతే కథం, ఏయ్ మనం భజన చేయాలి పావోయ్ అని అందరినీ అడిగి తోలుకపోతుండు. ఏమన్నా పెద్ద కర్మలు ఉంటాయనుకో,

ఏయ్ అడిగిపోయి మనం నాలుగు పాటలు పాడేద్దాంపా అని మేళానికి మేళాని మళ్ళా అడిదిక్కు దొరకపోతుండు. లోపల మాత్రం మా మామ మళ్ళా మేళాన్ని కట్టాలని చూస్తుండు, పంతుల కోసం దేవులాడుతుండు. నాటకంలా అందరు ఒక ఎత్తు అయితే తబలకాడు ఒక ఎత్తు. ఈ తబలకాంది ఏంటంటే తన పాత్ర వచ్చినప్పుడు నటించాలి, అయిపోగానే మళ్ళీ తబల పట్టాలి, పల్లెం ఎత్తుకోవాలి. పల్లెం అంటే తెలుసు కదా, కోరస్. ఓ పాట పాడితే మళ్ళీ పాట పాడు. నాటకాల్లో ప్రతీ పాటకు పాటలోని ప్రతీ చరణానికి ఈ పల్లెం అందుకోవాలి. ఇక తబలకాడు ఏ పాటకు ఏ రకంగా తబల కొట్టాలి అనేది నిర్ణయించుకోవాలి. ఏ తాళం మీద ఎట్లా కొట్టాలి, తబలను ఎట్లెత్తుకోవాలి, ఆట తాళము, జులువ తాళము, ఆది తాళము, రూపకము, ఏకతాళము, దరువు, వీటి మీద తబలు ఎట్లెత్తాలి, ఎట్లా దించాలి అనేది బాగా తెలిసి ఉండాలి. అన్నింటికి మించి ప్రార్థన చేసింది మొదలుకొని మంగళారతి పాట దాకా రెండు చేతులు ఆడుతూనే ఉండాలి. పొద్దంతా పనిచేసి రావడం ఒక ఎత్తు అయితే రాత్రంతా తబల కొట్టుడు ఇంకో ఎత్తు. 5 నిమిషాలు బయటకు ఓరాదు రారాదు, ఆయన ఏషమైపోయినా కానీ ఇంటికి ఓరాదు రారాదు. అందుకే తబలకాడికి నవనాడులు పనిచేయాలంటాడు మా కొండయ్య మామ. ఒక రాత్రి తబలా కొట్టుడు కంటే ఎకరం పొలం ఒడ్లు పెట్టున్నాయమని అంటాడు. నిజంగానే అది నిజమే అనిపిస్తుంది. మా మేళంలో తబలకాడంటే ఎవరు ఉన్నారుగా, మా కొండయ్య మామనేనే. మా మామ తబల కొడితే దుమ్ములు ఎత్తుంది. మామ పాత్ర వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వాళ్ళన కొట్టాలి కదా. ఇక మెల్లగా కుమ్మర నరసింహులు కొడతాడు. కుమ్మర నరసింహులకి ఇంకా చేయి తిరగలే, ఏళ్లతో ఇట్లా ఆడిస్తాడు తపతప, అరిచేతుల దప్పు కొట్టినట్టు కొడతాడు. ఏమున్నా బబ్బన్నక పప్పన్నక బబ్బన్నక పప్పన్నక ఇదే కొడతాడు. దీని మీదనే పాట పాడాలి. మా మామది ఏంటంటే పాపం అందుకేమో మంచిగా తబల కొట్టే, ఈయనకేమో వాళ్ళకి కొట్టరాదా, ఎట్లా అట్లా నడిపించుకుని పోతుండు. ఇక నరసింహులు తబల పట్టినప్పుడు పాట తాళం రెండే కలుతాయి, తబల వాటిని కలుపుకొని పోతుంది. మామ తబలా వాడితే మాత్రం పాట తాళం రెండు తబలేంట పరిగెత్తాలి. వాళ్ళిద్దరి పాత్రలు ఒకేసారి రాకుండా చూసుకుంటారు. ఇక తాళాలంటారా, సగం మంది కొట్టచ్చు. రెండు తాళం జోళ్ళు రాత్రంతా అందరి దగ్గరికి తిరుగుతాయి. మామ నరసింహులకు మెల్లగా తబల మొత్తం నేర్పాలని చూసిండు. ఎందుకంటే తను వచ్చినా రాకపోయినా జర జ్వరం వచ్చినా దమ్మొచ్చినా ఇంకోళ్ళు ఉండాలి కదా, ఉంటే జర కొట్టుడుకు ధీముంటుంది కదా అని మెల్లగా నేర్పాలని చూసిండు. నరసింహులు నేర్చుకుంటాడా, వాడు దండవుడేనే. తబల నేర్చుకుంటే రాత్రంతా ఉండాలి, నిద్ర కూడా కొట్టుకోవాలని తెలుసు, అందుకని అస్సలే నేర్చుకోలేదు. మా మామ అట్లా కాదు, ఎంత పని చేసినా జ్వరం వచ్చినా చేతులు గుంజినా అచ్చుడు అచ్చుడే, కొట్టుడు కొట్టుడే, ఏ పనికి ఆ పనే, అసలు పనికి ముందుంటాడు మా మామ. ఒకసారి కొండయ్య మామకు మస్తు జ్వరం వచ్చింది. పొద్దంతా మంచంలోకి లెవ్వనలే, పక్క బొరియలే, రెండు గ్లూకోజులు ఎక్కినాయి. అయినా కానీ మెల్లగా రాత్రికి సొలుక్కుంటా సొలుక్కుంటా రిహార్సల్కి వచ్చిండు. వచ్చినోడు ఊకుంటాడా, తబల పట్టిండు. ఇక ఈ సంగతి మా తాతకు తెలిసింది, కోపానికి వచ్చిండు. వీనికి సంగతి చెప్తుండు జరాగు అని రిహార్సల్ దగ్గరికి వచ్చిండు. తాత వచ్చేసరికి మా మామ పాత్ర వచ్చింది. తబల మీద నుంచి లేచి పాట పాడుతుండు గప్పుడే. తాత ఏమనుకున్నాడో కానీ కొద్దిసేపు కూసుండి వెళ్ళిపోయిండట, నోరు కూడా తెరవలేదు. తిడదామని వచ్చినోడు వట్టిగానే వేయిండు. ఇంటికి పోయినాక మా లస్మావతో మాత్రం నేనేమో అనుకున్నా కానీ మన కొండంది అబ్బా ఏం రాగమే అంది, కిన్నెర రాగమే, పాట వాడితే ఎంత మజబూత్గా వాడుతున్నాడు అనుకున్నావు అన్నాడట. ఇక మా లస్మావ నవ్వుకుంటా, ఏ వాడేం పాట వాడతాడు అని అన్నదట. ఎందుకు వాడతలేడు, అచ్చమ్మ నాయన లెక్కనే వాడుతుండు అన్నాడట. మా అవ్వ దెప్పి పొడుచుకుంటా, మీ నాయన కొంచెమా పాట వాడితే డబ్బల రాలు పోసినట్టే, మీ నాయన లెక్క కాదు వాడు మా అన్న లెక్క అన్నదట. ఆటలు నేర్పే పంతులు దొరకక మా కొండయ్య మామ ఊరూరు దేవులాడుతుండు. ఎవరింట్లో పండుగ అయినా అందరం నిలబడాలంటుండు, ఎందుకంటే మూటిచ్చుకుపోవద్దు కదా, అవసరానికి అందరినీ ఆదుకోవాలంటుండు. మా మేళంలో మంచి మూటి మీద ఉన్నాం. అప్పుడే సాకలి మల్లయ్య చెల్లె పెళ్లి కుదిరింది. అప్పటికింకా ఆయటి మూనలే. మల్లయ్య మాత్రం సింతపూ కార్తీకి 2 ఎకరాలు దున్నిండు. 2 రోజులల్లా నాట్లు, చెరువు కొనకు లేటుగా నాటేసిన సాంబ మసూరి కూడా కోతకచ్చింది. ఈ ఏడు నేను పెళ్లి చెయ్యా, నాకు పందీరది అన్నాడట మల్లయ్య. అతడు మా మల్లెంల మనిషే కదా. ఓరి పిచ్చోడా, అడవిలో పెళ్లి ఎత్తగొట్టుకుంటారా, అద్దు మేము చూసుకుంటాంలే అన్నాడట మా మామ. మా మేళ పొల

అందరినీ జమగొట్టిండు. ఒక్క రాత్రే మొత్తం కళ్ళను లేపుకొచ్చిండు. 2 రోజులలో నాటు మొత్తం వేసుకొచ్చిండు. ఒకనాడు కట్టెలు కొట్టిండ్రు, ఇంకోనాడు బియ్యం పట్టించారు. మొత్తం లగ్గాన్ని అవలీలగెళ్ళదీశారు. మా మాల్యంల కులానికి ఒక్కళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత మూటి మీద ఉన్నారంటే మా లస్మవ్వ ఎప్పుడోసారి బుద్ధిబుట్టి, కొండ ఓ 4 షిప్పలకాయలు తేపోతీరా అన్నది. చూడు, తెల్లారే వరకు 4 సంచులు దిగినాయి. ఇక మా బాబు ఊకుంటాడా, మెల్లగా బర్రెపాకకు 2 గుంజలు కావాలనోయి తక్కువ పడ్డాయి అన్నాడు మా మామతో. వాళ్ళు 8 గుంజలు తెచ్చి ఇంటి ముంగట పెట్టారు. మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే బంతిపూలు కావాలి అన్నది మా అమ్మ. అంతే, 4 సంచుల బంతిపూలు తెచ్చారు. ఆగు, అంత మూటి మీద ఉన్నాం. అంత మూటి మీద ఉన్న మనుషులను ఎట్లిచ్చగొడతాడు మా మామ? దేవులాడుతూనే ఉన్నాడు పంతుల కోసం. రిహార్సల్ ఉంటేనే ఈ మంది మూటి మీద ఉంటారు. 8 రోజులని ఇట్లుంటారు కాబట్టి రిహార్సల్ ఉండాలి. ఇక నాటకం నేర్వాలి ఎట్లా అని మా మామ దేవులాడుతుంటే ఇక మా ఊళ్ళే పంతులు దొరకడని తెలిసిపోయింది. నాటకం నేర్వకపోతే ఈ మూటి కూడా ఉండదని తెలిసిపోయింది. ఇక మామ పొద్దంతా పక్కూళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. నాగంపేట్ల పంతులు ఉన్నాడని ఎవ్వరో చెప్పిండట మా మామకు. అంతే, తెల్లారేసరికి సైకిల్ మీద నాగంపేట్లు ఉన్నాడు. పంతులు ఊరికి పోయిండంటే మల్ల తెల్లారి వరుసగా 2 రోజులు పోయిండు. పొద్దున మాపున పోయిండు, 3వ నాడు అట్లో ఇట్లో పంతుల్ని దొరికించుకున్నాడు. ఆయనను ఒప్పించి సైకిల్ మీద మా ఊరికి తీసుకొచ్చిండు. ఇక రిహార్సల్ ఏడా, మా ఇంట్లోనే కదా, ఆట మొదలైంది. మొదటినాడు పంతులు మనిషికొక్క పాట వాడిచ్చాడు. పాటలు అట్ల కాదు ఇట్లా వాడాలని వేరే తరీకా పాడి చూపించిండు. ఒక్కటే పాటను ఆటతాళం మీద ఎట్లా వాడాలి, రూపకం మీద ఎట్లా వాడాలి మాకు పాడి చూపించిండు. పంతులు మంచి తబలకాడు కూడా. కొండేమామనే అంటే అంతకంటే తాత. గుణసుందరి నాటకం నేర్పిస్తానన్నాడు. అది యక్షగానం. నాటకం పాటలన్నీ రూపకం ఆదితాళాలే. మంచి మంచి కందపద్యాలు కూడా ఉన్నాయి, సీసపద్యాలు కూడా ఉన్నాయి. పల్లీల ఆర్మాని కాని ఉంటే సామిరంగా మోత మోగుతుందట ఆ పద్యాలకు. ఇక పంతులు దొరికినాక మా అందరికీ పానం వచ్చింది. ఇక మళ్ళా మా రిహార్సల్ మా ఇంట్లోనే మొదలైంది. ఆట మంచిదే గాని జర మూత కోరవాలే అన్నట్టు బరువు అంతా మా మామ మీద పడ్డది. ఏంది, పంతులను దోలకరావాలి, దించి రావాలి, సూడు సూడు అన్నట్టు గప్పుడే వాన మీద వాన 2 వానలు కొట్టినాయి. ఇక అందరూ పునాస దున్నుకాలకు సాగారు. నిజంగా అయితే అది అసలు నాటకాల కాలమే కాదు, పని ఉన్న దినమేనే. పొద్దంతా దున్ని అలసటగా ఉంటుంది. కొండేమామనైతే మాపుటేళ్ళ పొలం నుంచి ఇంటికి రాగానే సైకిల్ అందుకొని నాగంపేట పోవాలి, పంతుల్ని ఎక్కించుకొని మళ్ళా రావాలి. మబ్బుల్నే పంతుల్ని ఎక్కించుకొని మళ్ళా నాగంపేట పోవాలి, ఆడ దించాలి, మళ్ళీ ఇంటికి రావాలి. ఇట్లా పోవాలి రావాలి ఎంత లేదన్నా నాగంపేట 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం నుంచి వచ్చుడు పోవుకూడుకు మా పంతులకే యాష్టకు వచ్చింది, కానీ సైకిల్ దొక్కుడుకు మా మామకు మాత్రం యాష్టకు రాలే. ఎందుకంటే నాటకాలంటే ఆయన గంత ప్రేమ. అక్కడ పంతులు కులానికి పెద్ద మనిషి అట. ఏవేవో పంచాదులు పనులు ఉంటాయి కదా. అంత దూరం పోతే ఓనాడు పని ఉందని, ఇంకోనాడు చుట్టాలు వచ్చిండ్రని, ఇంకోనాడు పంచాది ఉందని, ఇంకోనాడు నేను కళ్ళు తాగిందని అట్లా మర్రగొడుతుండే. అయినా మామ ఎన్నడూ కూడా విసుక్కోలేదు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయిండు, ఎప్పుడు దించి రమ్మంటే అప్పుడు దించొచ్చిండు. 1-2 సార్లు మా దాస్ చిన్న ఆయన సైకిల్ అందుకొని నాగంపేట పోయిండు. పోయేటప్పుడు ఏం లేదు కానీ వచ్చేటప్పుడు ముసురు మొదలైందట. పంతులను సైకిల్ మీద ఎక్కించుకొత్తు గుడిగడ్డకు రాగానే ఆయనతో జారిపడ్డాడట. పంతులైతే గుమ్మడి పనులు లెక్క కూలిండట. పెయ్యంతా బురదనే, బట్టలంతా బురదనే, పనులన్నీ తీరేదాకా రిహార్సల్ ఆపేద్దామన్నాడు మా పంతులు. వచ్చినాయి మర్చిపోతాం పంతులు, ఆట ఆడేసి బంధు పెడదామన్నాడు మా కొండయ్య మామ. పంతులు కొరకు ఓవుడు రావుడు దప్పుతుందని మా మామకు కూడా అనిపించినట్టుంది. ఆట పూర్తిగా నేర్వనే లేదు. 2 వారాలన్నా రిహార్సల్ చేయలేదు. ఎట్లా ఆడతాం? ఒకళ్ళిద్దరు మేటేషకాళ్ళు అనుమానంగా అడిగారు మా మామను. ఏముందిలే, మొదలు పెట్టినందుకు ఎట్లనో ఆట ఎల్లదీయాలి, కషీర్ ముందు వట్టుకునే ఆడతాం కదా, ఏమన్నా పైసలా, ఎట్లయినా కాని అన్నాడు మా కొండయ్య మామ. ఓ పని అయిపోతుంది అనుకుని మా పంతులు కూడా, ఏ ఆడుండ్రి, నేను పరదసాటుకుండి నిలబడి పాటలు అందితతీ సగం నేర్చిన ఆట ఎట్లా వదిలేస్తారు,

0: ఫలానా పంతులు సగమే నేర్పిండని అనరా అన్నాడు. అందరం సరే అనుకున్నాం. మనిషికి 5 రూపాయలు జమ చేసి సామాన్లు, మేకప్ రంగులు అదోటి దోటి తెచ్చుకున్నాం. అంతవరకు సగం నేర్చిన ఆట మేము ఎప్పుడు ఆడలే. ఏ ఆట అయినా మంచిగా పూర్తిగా నేర్చి ప్రాక్టీస్ చేసి ఆడుతుంటిమి. ఇదే వానలు నెత్తి మీదకి వచ్చినాయి, పంతులను తోలుకొచ్చుడు ఇబ్బంది అవుతుందని సగం నేర్చి ఆడుతున్నాం కదా. అందరికీ ఇక మా పంతుల మీదనే నమ్మకం, ఆయన్నే పాటలు అందిస్తాడని. మా పంతులు కూడా అందరికీ ధైర్యం చెప్తుండు, మీకెందుకు నేను లేనా, నేను వెనుకనే ఉంటి పాట మొదలు అందిస్తా కొనందిస్తా, మీరు ఆడకపోతే నేనే మొత్తం పాడతా అన్నాడు. అప్పుడే 2-3 రోజులు గెరువైంది, మొగులు మీద మచ్చ లేకుండా ఎండగొట్టింది. ఇక అందరం వేషాలు వేసుకున్నాం, ఆట మొదలు పెట్టినాం. అంతే, ఎప్పుడైతే ఆట మొదలు పెట్టి 2 వేషాలు వచ్చినాయో అప్పుడే ఉరుములు మెరుపులు పెద్ద గాలివాన శాంతికి శాంతి బతుకమ్మ లేచినట్లు లేచింది. వేషాల మీదనే ఎక్కడోళ్ళక్కడ ఊరుకుడే ఊరుకుడు, వాన తెల్లారదాకా వెలవలేదు. అగో అట్లా మా నాటకం ఇది సగంలోనే ఆగిపోయింది.
1: మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి ఆట మంచిదే గాని మోత కోరవాలే. కథ విన్నారు, రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఇయాల్టి కథనం కార్యక్రమం. ఈరోజు రాత్రి 9:30 డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక 57వ భాగం ప్రసారమవుతుంది. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. వినుడు మరకుండ్రి. ఈ నవలను మనకు చదివి వినిపించేది సుమనస్పతి రెడ్డి.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగడి సినిమా పాటల కార్యక్రమం. పది గంటల వరకు మీకు నచ్చే మీరు మెచ్చే పాటల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం అంటున్నది మీ అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీకు నచ్చిన పాటల కోసం ఆదిలాబాద్ కోడ్ 08732 ఈ నంబర్ను ముందుగా జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాటి నుండి పదిగొట్టిందాకా. ఘర్షణ చిత్రం నుంచి ఈ పాటతో ఇవాళ్టి సింగడిని మొదలు పెట్టుకుందాం.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. మన కార్యక్రమానికి తొలి కాలరు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో, నమస్తే, శుభోదయం, ఎలా ఉన్నారు? కొంచెం ఏదో సరిగ్గా వినపడతలేదు, వర్షం బాగా పడుతుందా ఏంది మీ దగ్గర? ఎండ వచ్చేసింది, కొంచెమన్నా పడ్డదా లేదా నిన్నటి నుంచి? అంతే, జల్లులు డల్లులే అంతే, అంతే అంతే, ఎక్కువ లేదు. ఓ జోరు వాన పడ్డది, పొట్టు పొట్టు వాన అన్నట్టు లేనే లేదు ఈ వానకాలం మనకు,
1: ఒక్కసారి కూడా లేదు,
0: ఒక్కసారి కూడా లేదు. మొన్న ఒక్క రెండు

0: నిమిషాలు జోరుగా పడ్డది కానీ ఆగిపోయింది, ఇక రాని పత్తనే లేదు ఇప్పటి వరకు. మళ్ళా సుదర్శన్ మీరు ఏం చేస్తారు?
1: వ్యవసాయం చేస్తాం.
0: వ్యవసాయం చేస్తారు, తిన్నారా మరి?
1: అవును, టిఫిన్ అయింది.
0: టిఫిన్? టిఫిన్ అంటే ఏం తిన్నారు?
1: ఉప్మా మేడం.
0: ఉప్మా అయితే తొందరగా చేసేయచ్చు ధనార్దన్ కదా.
1: అవును, అది కొద్దిగా మాకు ఫేవరెట్ కూడా.
0: ఓకే, మీకు ఇష్టమా?
1: దాంట్లో జీడిపప్పు అది వేస్తారు కదా,
0: జీడిపప్పు కాజులు. అదే, మస్తు మందికి ఉప్మా ఇష్టపడరు, కొందరికి బాగా ఇష్టం ఉంటుంది కానీ చాలా మంది ఎందుకో మరి తినరు. అది మంచిదే, ఆకలి కూడా ఆపుతుంది మంచిగా మధ్యాహ్నం వరకు, కానీ ఎందుకో కొందరికి ఇష్టపడరు. సుదర్శన్ మరి సింగిడికి కాల్ చేసిండ్రు, మొదటి కాలర్ మీరే. శ్రోతలకు మీకు మనం అందరం ఏ పాట విందాం?
1: చిల్లర దేవుళ్ళలో కలవక చంద్రుడు ఎంతో దూరం.
0: ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. వినేద్దామా పాట? ఓకే, మీ మేడం మీ ఆవిడ కోసం, మీ ఆవిడతో పాటు అందరి కోసం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. శ్రోతలు, మీరు కోరిన పాట వినాలి అనుకుంటే 0872 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ నంబర్ను ముందుగా జత చేసి 2300081 లేదా 2950081 నంబర్కు ఫోన్ చేయండి. 10 గంటల లోపల మీకు నచ్చిన పాట వినిపించేస్తా.

ఈయన అసలు పేరు పసుపులేటి వెంకట బంగారరాజు. 1962 జూలై 28 ఆంధ్రప్రదేశ్లో జన్మించారీన. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు కృష్ణవంశీ. 2000 ఆంధ్ర టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక చిత్రాలు నిర్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఈయన సృజనాత్మక దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత నిన్నే పెళ్లాడుతా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. తర్వాతి కాలంలో సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం, మురారి, ఖడ్గం, శక్తి మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినీ నటి రమ్యకృష్ణను వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చంద్రలేఖ, శ్రీ ఆంజనేయం చిత్రాల్లో రమ్యకృష్ణ నటించారు. ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం చిత్రం కోసం ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
6: సింగడి సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు మాట్లాడడానికి. హలో,
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: మేము మలక్కించోలి గ్రామం, సారంగపూర్ మండల్, నిర్మల్ డిస్టిక్ నుంచి చేస్తున్నాం మేడం.
6: ఎవరు, పేరు?
7: నా పేరు శివకృష్ణ మేడం.
6: శివకృష్ణ, ఏం చేస్తారు మీరు?
7: నేను ప్రైవేట్ స్కూల్ లో టీచర్ లెక్క చేస్తున్నాను.
6: ఇంకా పోలేదా మరి స్కూల్ కి?
7: అదే అందవే ఉన్నా మేడం.
6: ఎక్కడ నుంచి? మలక్చించోలి నుంచి.
7: సారంగపూర్.
6: సారంగపూర్ లో ప్రైవేట్ స్కూల్లో చేస్తారు?
7: ప్రైవేట్ స్కూల్లో.
6: ఏ సబ్జెక్ట్ చెప్తారు?
7: సోషల్ చెప్తాను మేడం.
6: సోషల్. ఎన్ని సంవత్సరాలు అయింది?
7: 10 ఇయర్స్ అవుతుంది మేడం.
6: అదే అంటే మీరు స్కూల్లో పనిచేస్తారు, మీ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి సమయము తక్కువ ఉంటుంది, అంటే రావడం వెళ్ళడానికి ఒక రోజు గడిచిపోతుంది రోజు కదా? అదే అంటున్నా, రావడానికి హాఫ్ అన్ అవర్, వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ రోజు. మీకు సమయం దొరుకుతుందా మరి ఫ్రీగా ఎప్పుడైనా?
7: దేనికి మేడం?
6: అంటే ఎప్పుడైనా ఆదివారం మాత్రమే ఉంటది మీకు సమయాలు కదా?
7: ఆదివారం హాలిడే ఉంటది.
6: అదే
7: ఆదివారం గవర్నమెంట్ హాలిడే.
6: పిల్లలకి ఎప్పుడు సెలవు ఉంటాయి అప్పుడు మీకు కూడా సెలవులే ఉంటాయి.
7: మార్నింగ్ 6 నుంచి 9:40, 9:20 వరకు FM వినుకుంటూనే ఉంటాం మేడం.
6: ఇంకా మళ్ళీ స్కూల్ కు చేరుకునే వరకు కదా?
7: ఆఫ్టర్ ఇక 4 PM.
6: 4 PM అవును.
7: ఇక 4 PM తర్వాత ఇక మన ప్రోగ్రామ్స్ ఇక యాజ్ యూజువల్
6: వింటుంటారు. అన్ని
7: వింటుంటాం.
6: ఏ కార్యక్రమాలు?
7: ఇంట్లో మా పేరెంట్స్ వింటారు మేడం, మా అమ్మ, మా అక్క
6: అందరు
7: వాళ్ళు వింటారు.
6: ఫ్యామిలీకి ఫ్యామిలీయే FM ఫ్యాన్స్.
7: మొబైల్ అంటే నేను మొబైల్ లో వింటా, వాళ్ళు రేడియోలు వింటారు. అంటే మాకు ప్రీవియస్ గా నిజామాబాద్ స్టేషన్ వస్తుండే, ఈ మధ్యన మన సిగ్నల్ స్ట్రెంత్ పెంచట్లా వస్తుంది కాబట్టి ఇప్పుడు నిజామాబాద్ స్టేషన్ మర్చిపోయి మీ స్టేషన్ మా వాళ్ళు అయితే.
6: అవునా, ఓకే.

0: కథానికలు స్టోరీస్ అన్ని బాగానే వస్తున్నాయి.
1: అవును, రోజు ఉదయం రోజుకు ఒక కథ రోజు ఉంటాయి. అవి పాటల కార్యక్రమాలు అయితే సాధారణంగా 3-4 పూటలు ఇచ్చేస్తున్నాం శ్రోతల అభిరుచి మేర కదా. సరే శివకృష్ణ, ఈ సందర్భంగా ఏ పాట విందాం?
0: వసంతం నుంచి గోదారల్లే సాంగ్ కావాలి మేడం.
1: వచ్చేస్తుంది ఆ పాట. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆకాశవాణి ఆదిలాబాద్ ను గుర్తు చేసుకుంటూ ఉన్నందుకు ధన్యవాదాలతో ఈ పాట.
0: థ్యాంక్ యూ.

సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. మరో శ్రోత మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, శుభోదయం, ఎవరమ్మా మాట్లాడుతున్నారు?

0: మేడం, నా పేరు మమత.
1: మమత, మంచిగున్నావా?
0: మంచిగున్నా మేడం. మీరు?
1: మేము కూడా మంచిగున్నాం. ఎక్కడ ఉన్నావు? కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నది గాలి. చేన్లకు పోయినావా? ఇప్పుడు ఏం పని ఉన్నది మరి ప్రస్తుతానికి చేన్లో?
0: మేడం కలుపులే, ఇక
1: గడ్డి వచ్చినాయేమో కలుపు మొక్కలు బాగా.
0: బాగున్నాయి మా చేన్లో, ఎంత వర్షం పడ్డా కూడా నడుస్తాయి ఇటు.
1: ఏమి వర్షం ఎంత పడ్డా ఏం పనులు నడుస్తాయా?
0: నడుస్తుంది మా చేలో, నడుస్తుంది వేరే చేలో నడది.
1: ఎందుక? ఫోనా? సెల్ ఫోన్ అంటున్నావా?
0: సెల్ ఫోన్ కాదు మేడం, వర్షం పడ్డా కూడా చేల పనులు
1: నడుస్తాయి. ఓకే ఓకే. ఏం నడుస్తున్నాయి? కలుపులు అన్నావు కదా. ఎట్లా చేస్తున్నారు మరి? అంటే మనుషుల్ని కూలీలను పెట్టి చేపిస్తున్నారా లేకపోతే యంత్రంతోనే?
0: తెలియదు మేడం, కూలీలే ఇట్లా బదిలి బదిలి తీసుకొచ్చుకుంటాము, లేకపోతే ఒక్కోళ్ళ ఇట్లా కలిసి
1: తీసుకుంటాము. బదిలి బదిలి అంటే వాళ్ళకి అవసరం పడ్డప్పుడు మీరు పోతారు, మీ అవసరానికి వాళ్ళు కూడా సహాయం చేసుకుంటారు, అంతే కదా?
0: ఒకళ్ళకు ఒళ్ళం పోయితాం ఉన్నాం మేడం, ఐదారుగురం ఫ్రెండ్స్ ఉన్నాం. వాళ్ళకు అయిందంటే మాది, మాదైందంటే వాళ్ళ విషయాలు తీసుకుంటాం మేడం.
1: మంచిగుంది, ఇంత బాగా సాయం చేసుకుంటున్నారు మీరు కదా. అందరూ ఫ్రెండ్స్, ఎవరి పనికి ఎవరైనా సాయం చేస్తే మనకు కూడా వాళ్ళు వస్తారు, అంతే కదా?
0: అట్లా మేడం, ఒకళ్ళకు వాళ్ళు చూసుకోవాలి కదా.
1: అదే మరి, మంచి పని చేస్తున్నారు, బాగా నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే అందరూ, ఒక మీరే కాదు, రైతన్నలు, రైతు సోదరులు, పక్క పక్క చేనుల వాళ్ళు బాగా సాయం చేసుకుంటారు అన్ని విషయాలలో కూడా కదా. ఒకవేళ నీళ్లు లేకపోయినా నీళ్లు ఇస్తారు, అదే నువ్వు అన్నట్టు కలుపులు దానికోసము, మందులు తక్కువ పడితే కూడా ఇచ్చుకుంటారు. బాగుంది, నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి మమత. మరి చేనుల కలుపులు
0: మీ సైడ్ ఇంత ఫ్రీడమ్ ఉండదు, చేత వాతావరణము అన్ని వేరేనే మేడం, పది మందితో పోతే ఎంత గమ్మత్ ఉంటుంది.
1: అవును, నిజంగానే నాలుగు విషయాలు తెలుస్తాయి, పనులు అయిపోతాయి, మనసు కూడా సంతోషంగా ఉంటది అందరితో కలిసి ఉంటే.
0: ఎక్కడి టెన్షన్ కూడా ఉండదు మేడం.
1: ఒకవేళ ఉన్నా మర్చిపోతాం, అందరితో ఉంటాం కాబట్టి
0: మర్చిపోతాం, మాటల మర్చిపోతాం.
1: నిజంగానే ఆ సంతోషమే వేరు,
0: వేరు.
1: మరి మమత చెప్పు,
0: తిన్నారా మరి?
1: తిన్నాం మమత. అయిపోయిందా మీదే?
0: కలవలేదు.
1: ఒక్కొక్కసారి ఏదైనా లైన్లలో ప్రాబ్లం ఉంటే కలవదు.
0: మా పిల్లలు అయితే ఎప్పుడు మీ ప్రోగ్రాంలు, కథలు వింటారు, పాట చెప్తుంది, పాట వినుండి బాగా ఇష్టం ఇక మా పిల్లలకైతే. మీదే ఎక్కువ ఇక, మా ఇంట్లో టీవీ లేదు ఏం లేదు, మీ రేడియో కార్యక్రమే ఎక్కువ వింటారు.
1: మంచి పని చేసినావు, పిల్లలకు అంటే డిస్టర్బ్ లేకుండా పని చేసుకుంటూ చదువుకోవచ్చు అన్నట్టు వాళ్ళకు కూడా కదా.
0: అవును మేడం, మా పిల్లలకి ఫోన్ కూడా కలవట్లేదు.
1: మంచి మంచి పని చేస్తున్నావు మమత. ఇప్పుడైతే ప్రతి ఒక్క పిల్లలే కాదు అందరికి ఒక ఫోను ఒక వ్యసనం అయిపోయింది అది.
0: కానీ అది మంచి హ్యాబిట్ కాదు కదా.
1: కాదని తెలిసినప్పటికీ కూడా అదే ఫోన్ పట్టుకొని ఉంటున్నారు. ఒంటరితనం ఎక్కువైపోయింది, ఎవరు పిల్లలు ఉండట్లేరు. అంటే అందరు కాదు, కొందరు
0: కొందరు కొందరు
1: అందరికి పనులు.
0: మాత్రము ఫోన్ అలవాట్లేదు మేడం, టీవీ అలవాట్లేదు.
1: మంచి నేర్పిస్తున్నావు, మంచి లక్షణాలు నేర్పిస్తున్నావు పిల్లలకి.
0: కొంచెం వచ్చిందంటే బయట ఫ్రీడమ్ గా ఆడుకుంటారు, మళ్ళీ టైం పాస్ మీ రేడియో వింటారు.
1: మళ్ళీ వచ్చిన తర్వాత హోంవర్క్ అవి కామన్ గా ఉంటాయి.
0: అవి కామన్.
1: సరే మమత, మంచిగా మాట్లాడినావు. మరి ఏ పాట విందాం?
0: సంక్రాంతి నుంచి చేయండి మేడం.
1: అదే పాట మీరు అడిగిందే వస్తుంది, వినేద్దాం.
0: సరే,
1: ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: సింగర్ సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో, శుభోదయం, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్. ఇక్కడ నుంచి బేల. ఎందుకో కొంచెం సౌండ్ కొద్దిగా పెంచారా సౌండ్? ఎట్లా ఉన్నారు శ్రీనివాస్? మేము కూడా మంచిగా ఉన్నాం. మరి దుకాణం ఓపెన్ చేసిండ్రా, కిరాణా దుకాణం? వినిపిస్తుందా నేను మాట్లాడుతుంది మీకు? హలో,
1: హలో,
0: శ్రీనివాస్, నేను మాట్లాడుతుంది మీకు వినబడుతుందా? ఓకే, ఎట్లా ఉంది గిరాకీ? బాగుందా ఇవాళ? రోజు అట్లానే ఉంటుందా, లేకపోతే ఏదన్నా స్పెషల్గా ఒక రోజు అట్లా ఏమన్నా ఉంటుందా? శుక్రవారము అట్లా ఉంటాయి కదా, సోమవారం. ఎందుకో చాలా డిస్టర్బెన్స్ వస్తున్నది శ్రీనివాస్. ఏ పాట విందాం మరి ఇవాళ? కొద్ది సరేలే, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసేద్దాం.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సింగడి సినిమా పాటల కార్యక్రమానికి మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
2: హలో మేడం, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం నుంచి శ్రీరామ్ హనుమాన్
1: హనుమాన్లు గారు. బాగున్నారా? మేమందరం బాగున్నాం, దేవుడి దయ వల్ల. అందరం స్టాఫ్ అందరం
2: నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా.
1: ఎందుకో
2: అంటే మీ అభిమానం మాకు ఉంటది కదా ఎప్పుడు.
1: ఓకే, ధన్యవాదాలు మీకు. చెప్పండి, ఏం పని చేస్తారు మీరు?
2: నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను మేడం.
1: ప్రస్తుతానికి
2: మోటార్స్ బైండింగ్ రిపేర్ చేస్తుంటే షాప్ ఉంది నాకు.
1: అవునవును. టిఫిన్ చేశారా?
2: టిఫిన్ చేసిన పోయి నిజామాబాద్ వెళ్తున్నా కొంచెం వర్క్ మీద.
1: అదే
2: మళ్ళీ సాయంత్రం వరకు వస్తాను, నైట్ వరకే.
1: అవును, ఎందుకైనా మంచిది ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి తిని బయలుదేరిందే బెస్ట్ కదా.
2: అంతే మేడం.
1: ఎందుకంటే అంటే హోటల్స్ అవి ఉంటాయి లేదని కాదు, కానీ ఈ వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంటి దగ్గర వేడి వేడి మళ్ళీ ఎవరింటికి పోయే రోజులు కూడా కావు ఇవి
2: చెప్పండి
1: కదా. ఈ అంటే ఎవరి ఇళ్లకు పోయి భోజనాలు చేసే రోజులు కూడా కావు ఇవి
2: అంటున్నారు.
1: అంటే అంతకు ముందు ఇట్లా మనకు అనిపించేది కాదు వాళ్ళకు పోయితే ఇబ్బంది అవుతుందేమో, మనం పోవద్దు అనే ఉద్దేశం ఉండేది కాదు. ఒక 10 సంవత్సరాల కింద అందరు కలిసి మెలిసే ఉండేటోళ్ళం, అందరు ఇళ్లకు పోయి వచ్చేవాళ్ళం. ఈ మధ్యనే కొంచెం ఇట్లా గ్యాప్ వస్తున్నది
2: మేడం. ఒకటి చెప్తా, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద ప్రేమలు ప్రేమలన్నీ కోల్పోయినాయి. ఇప్పుడు డబ్బు ఉన్నలతో మాట, కానీ డబ్బు పనిచేయదు, ప్రేమ ముఖ్యంగా పనిచేస్తుంది మానవుడికి.
1: అవును,
2: ఇంపార్టెంట్ గా.
1: అవును,
2: మనకేదో కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బు రాడు, మామూలు మనిషి మనకి హెల్ప్ నేచర్ చేస్తాడు.
1: నిజంగానే ఇంతకు ముందు మమత అని వ్యవసాయం చేసుకునే అమ్మాయి చెప్పింది, పక్క పక్కన చేనులలో అందరు కలిసి వాళ్ళు సాయం చేసుకుంటారు. వీళ్ళకు కలుపులు తీసేది ఉంటే ఆ పక్క చేను వాళ్ళు, వాళ్ళది ఒక గ్యాంగ్ ఒక గ్రూప్ ఉన్నది. అట్లా అట్లనే ఉండేది పాత కాలంలో. ఈ మధ్య కొంచెం ఈ ఫోన్లు టీవీలు అవి చూసుకుంటూ మానవ సంబంధాలు తగ్గిపోయినాయి బాగా, బంధాలన్నీ కొంచెం
2: మోజు ప్రభుత్వం అయిపోయిందమ్మా, మోజుగా తయారైపోయింది చెప్పాలంటే.
1: మీకెంతుంది మాకెంతుంది అంతేగాని మనం ఎవరు ఏమి అనేది లేదు. బాగా చెప్పిండ్రు హనుమాన్ గారు. ఏ పాట విందాం?
2: మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్న పాట.
1: ఓకే, అదే పాట వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్
2: చేసినందుకు. పాట చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.
1: సమయాన్ని బట్టి మొత్తం వినిపించేస్తా. ఓకే
2: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారమవుతున్న సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, ఏదో మీ ఫోన్ లో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తున్నది. ఎవరు మాట్లాడుతున్నారు? బబ్లు, వరంగల్ నుంచి కదా. మీ ఫోన్ కొంచెం డిస్టర్బెన్స్. ఏ పాట వింటారు? బొబ్బిలి రాజా నుంచి. ఓకే, బొబ్బిలి రాజా చిత్రం నుంచి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈరోజు నటుడు ధనుష్ పుట్టినరోజు. ఈయన అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ఇక సినిమా రంగానికి వచ్చిన తర్వాత ఈయన పేరు ధనుష్గా మార్చుకున్నారు. నటనతో పాటు నేపథ్య గాయకుడు, రచయిత కూడా. 1983 జూలై 28న చెన్నైలో జన్మించిన ధనుష్ వైతిస్ కొలవరి పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. నవమన్మధుడు, రఘువరన్, బీటెక్, సార్, కుబేరా, ధర్మయోగి మొదలైన చిత్రాల్లో నటించాడు ధనుష్. ఇప్పుడు త్రీ చిత్రం కోసం ధనుష్ పాడిన పాట.
2: Your voice. I am singing sound.

ఇది ఇయాల్టి సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఈ రాత్రి 7:15 ప్రసారం కానున్న కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఉంటుంది. ఇవాల్టి అంశం వాన నీటి సంరక్షణ మార్గాలు, నీటి కుంటల ఏర్పాటు గురించి రైతులు ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10:00. ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో నిన్న సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. విదేశీ భాష నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయని, థర్డ్ లాంగ్వేజ్ లో జర్మన్, జపనీస్ భాషలకు అవకాశమివ్వాలని కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. సోమవారం ఆయన ఎంపీ వంశీ కృష్ణతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి జీవో ఇవ్వాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి విన్నవించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా నిన్న తెలంగాణ రాష్ట శాసనసభను సందర్శించారు. తెలంగాణ రాష్ట శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సమావేశమైన ఇరువురు స్పీకర్లు తెలంగాణ, ఉత్తరప్రదేశ్ శాసనసభల నిర్వహణపై ముచ్చటించారు. తెలంగాణలో జరిగిన ఇంటర్ 10వ తరగతి పేపర్ లీకేజీలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయితే మళ్లీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని, లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగవద్దని, ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన వివిధ కోర్సుల పరీక్షలు ఈ నెల 29 నుంచి జరుగుతాయని యూనివర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ది ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ పంచాయతీ పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో DPIIT నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్

జిల్లా షాట్ పుట్ లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్ లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మన అందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాళ్ళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వినేసిద్దాం. 1990 నుంచి 1995 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి బ్లాక్ బస్టర్ పాటలు మీ మెమరీ బాక్స్ లో అలా పదిలంగా ఉండి ఆ పాటను వింటే వెంటనే ఆ ఇయర్ లో మీ లైఫ్ లో జరిగినటువంటి మెమరబుల్ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకోవాలనుకుంటే 0402324 0852 కి వాట్సాప్ చేయండి. అండ్ చేసే ముందు మీ పాట, మీరు వినాలనుకునే పాటని మీ పేరు మీ ఊరు టైప్ చేసి 0402324 0852 కి వాట్సాప్ పంపించండి. మరి మొదటగా 1995 విడుదలైనటువంటి క్రిమినల్ సినిమాల నుంచి ఎంఎం కీరవాణి గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ వివిధ భారతి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి ముఠా మేస్త్రి చిత్రం నుంచి ఈ పేటకు నేనే మేస్త్రి అనే పాట మా కోసం తప్పకుండా వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా జనకంపేట నుంచి ఎం శ్యామ్లాల్ జగన్మోహన్ రాజేష్ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మి, రమణ. మరి మీ అందరి కోసం రాజ్ కోటి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట.

మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లవ్.

0: భాష.
1: చిన్నప్పుడు ఎన్నిసార్లు ఈ పాట టీవీలో వచ్చినా అలా ఇంట్లో ఉన్నట్టు టవల్ తీసేసుకుని మెగాస్టార్ చిరంజీవి గారికి వేసినటువంటి స్టెప్పులు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను. జస్ట్ మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. అండ్ మన షోకి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గంగు మహేంద్ర నాగలక్ష్మి గణవేత్ హర్షవర్ధన్ అశోక్ సమత వైష్ణవి సాయి చరణ్ చాణక్య మెసేజ్ చేశారు. సో మరి వారు వినాలనుకునే పాట 1991 లో విడుదలైనటువంటి సూర్య ఐపీఎస్ సినిమాల నుంచి వెయ్యొక్క జిల్లాల నుంచి ఆ పాట వినాలని అనుకుంటున్నారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నల్లకుంట నుంచి మీనా అనిల్ గౌడ్ నితిన్ పృథ్విక్ నిశిత సాయి కిరణ్ నల్లకుంట నుంచి మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి సల్లా సుదర్శన్ సరిత వినయ్ పూజ మరియు లోహిత్ మరి వారందరి కోసం ఇళయరాజగారి సంగీతం సమకూర్చినటువంటి పాట బాలుగారు పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం సూర్య ఐపీఎస్ సినిమాల నుంచి స్టేట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మనకు వచ్చినటువంటి మెసేజ్, బల్కంపేట్ నుంచి విక్రమ్ రాము మెసేజ్ చేశారు. శ్రీని గారు, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ పాటలు వింటూ 1990s లో మేము అందరం కలిసి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుపతికి వెళ్లాము. ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి. ఆ మెమరీస్ చాలా బాగా రిఫ్రెష్ అవుతున్నాయి మీ పాటలు వింటుంటే అని చెప్పి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ విక్రమ్ అండ్ రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇవాళ ఎవర్గ్రీన్ హిట్స్ లో మేము వినాలనుకుంటున్నటువంటి పాట ముత్తు సినిమాల నుంచి తిల్లానా తిల్లానా సాంగ్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీకోసం ప్రసారం చేస్తాం. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు బోడుపల్లి నుంచి కృష్ణ గీత, జేబీఎస్ నుంచి అన్విజ ప్రియ ప్రదాయిని, మరి మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట, మనో సుజాత కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీ అందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సూపర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భువనగిరి నుంచి కొండ యాదగిరి, శాంతి, అభి, హసిని, వైష్ణవి మరియు నితిన్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట గులాబీ మూవీ నుంచి మనోగర్ పాడినటువంటి పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి నుంచి సత్యనారాయణ, కవిత, హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి సత్యనారాయణ, ఇందిరా, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం శశిప్రీతం సంగీతం సమకూర్చినటువంటి పాట గులాబీ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లవ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాలు తిరగని ఆనందం చే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జుని మాట్లాడుతున్నాను. ఎస్, ఎవర్గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే సీతాఫల్ మండి సికింద్రాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. 1990లో విశాఖపట్నం గాజువాక సుకన్య థియేటర్ లో బొబ్బిలి రాజ సినిమా చూశాను. సో ఇప్పటికీ ఆ మెమరీ అలా ఉండిపోయిందనమాట. సో ఎవర్ గ్రీన్ హిట్స్ లో బొబ్బిలి రాజా సినిమాల నుంచి అయ్యో అయ్యో అయ్యో పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీ అందరికోసం వినిపిస్తాను. అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి లిజనర్ నందిపేట నుంచి వెంకటేష్ గారు అండ్ భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి సుదర్శన్ విజయ మరియు మదాసు, సో వారి కోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ వచ్చింది, శేర్లింగంపల్లి నుంచి మెసేజ్ చేశారు. సో మరి అల్లరి ప్రొడ్యూస్ సినిమా నుంచి రోజా పువ్వు పాట వినాలని ఉంది అని మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అండ్ మెసేజ్ చేసింది విశ్వతేజ, చంద్రతేజ, రఘురామ్, రాధిక, వెంకట్.

సౌమ్య, రమ్య, విన్ను, నీరజ, వేణు. మరి మీ అందరి కోసం అల్లరి ప్రియుడు, మరి ఈ సినిమా నుంచి బాలుగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట ఎంఎం కీరవాణి గారి సంగీతంలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హాయ్ శ్రీని, గుడ్ మార్నింగ్.
2: టైం అయిపోతే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఎస్ సార్, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి 11 o'clock నుంచి 3 o'clock వరకు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అందించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. సో పవన్, ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి పాటలు.
1: శ్రీని, ఎట్లాగైతే నేను వస్తూ వింటూ వస్తున్నా ఏం పాటలు ప్లే చేస్తావని. నువ్వు ఎలాగైతే 90s కి వెళ్ళిపోయా ముఠామేస్త్రి పాట చిన్నప్పుడు టవల్ పెట్టుకుని వేసేవాడిని. నాకు కూడా ఒక్కసారి ఆ చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. మా ఇంట్లో కూడా నేను ఇంకా దారుణంగా మసిగుడ్డలు కూడా పెట్టి చేసేసేవాడిని అనమాట. ఒక్కసారి అక్కడ నాస్టాల్జిక్ ఫీల్ కి తీసుకెళ్లిపోయావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక్కసారి చైల్డ్హుడ్ కి వెళ్ళిపోయా అనమాట.
2: నాకు తెలిసిన లిజనర్స్ కూడా అందరు కూడా చాలా మంది ఈ పర్టికులర్ పీరియడ్ లో 1990 నుంచి 1995 మధ్యలో ఉన్నటువంటి పాటలు ఆల్ టైమ్ హిట్స్. అండ్ దట్ టు ఆ జనరేషన్ లో మనకి క్యాసెట్స్
1: ఉండేవి, అసలు అరిగిపోయేవి క్యాసెట్లు.
2: ఈ జెన్జీకి నాకు తెలిసి ఈ క్యాసెట్లు అంటే ఏమో చాలా తక్కువగా తెలుసు, చాలా తక్కువ మందికి. బట్ బ్లాక్ బస్టర్ పాటలు. సో దోస్తో, మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నారు కదా. సో మరి వెళ్తూ మాత్రం మరొక మంచి పాట వినిపిస్తూ వెళ్తున్నాను. అండ్
1: నా ఫేవరెట్ పాట వేసేళ్ళొచ్చు కదా.
2: తప్పకుండా, ఏ పాట వినాలనుకుంటున్నా
1: అప్పుడు నేను నా ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఐ వుడ్ సే నాగార్జున గారి ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ హలో బ్రదర్. హలో బ్రదర్ లో కోటి గారు, రాజ్ కోటి గారి కంపోజిషన్ లో ప్రియ రాగాలే సాంగ్ అయితే చిన్నప్పుడు క్యాసెట్ అరిగిపోయింది మా ఇంట్లో, అంత రిపీటెడ్ గా వింటుండే అనమాట. సో ఆ పాటతో ఎండ్ చేద్దాం ఇవాళ.
2: ఎస్, మరి తప్పకుండా పవన్ అడగడం, శ్రీని వేయకుండా ఉండడమా. సో దోస్తు, మరి ఇవాళ మన షోకి చాలా మంది అంటే చాలా మంది మెసేజ్ చేశారు, బట్ అందరి పాటలు ప్లే చేయలేకపోయాను. బట్ ఈ పాట తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటూ ఈ పాట వినిపిస్తూ మీ ఆర్జే శ్రీని సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాడు. మరో షోలో మళ్ళీ కలుద్దాం దోస్తు. అప్పటిదాకా దిస్ ఇస్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన 10th ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర బొగ్గుగదుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థకు సుమారు 54,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాయని, సంస్థ అభివృద్దికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. 2 విడతల్లో కన్వీనర్ కోట సీట్ల భర్తీ చేపడతారు. తొలి విడత ఆగస్టు 14వ తేదీ వరకు, 2 విడత ఆగస్టు 17వ తేదీ నుంచి 25 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు. వ్యక్తిగత రవాణా వాహనాలకు తీసుకునే కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ కాల వ్యవధిలో మార్పులు చేసేలా కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం బీఎస్ 6 వ్యక్తిగత వాహనాలకు ప్రస్తుతం 7కి 1సారి పీయూసీసీ తీసుకుంటూ ఉండగా దానిని 3 ఏళ్లకు పెంచనున్నారు. అన్ని రాష్ట్రాలు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నోటిఫికేషన్ జారీ చేసి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. నేర నిరూపణ విషయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ పేర్కొన్నారు. కొత్త చట్టాలకు అనుగుణంగా శాస్త్రీయ దర్యాప్తు ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని సూచించారు. ఎఫ్ఎస్ఎల్కు కొత్తగా ఎంపికైన 57 మంది ఉద్యోగులకు సోమవారం నియామక పత్రాలు అందజేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ డిగ్రీ కోర్సుకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నీట్ యూజీ 2026 మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్టు యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. సినీ నటి పావలా శ్యామల మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్టు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. సమయం 11:05 అవుతుంది. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు. స్టే ట్యూన్డ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మంగళవారం మనం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో బయోపిక్ గురించి మాట్లాడుకుంటాం కదా, మరి ఈ రోజు కూడా హృదయానికి హత్తుకునే ఒక చిత్ర రాజం గురించి గుర్తు చేసుకోబోతున్నాం. ఒక సామాన్యుడు జీవితాన్ని అసామాన్యంగా వెండితెర మీద ఆవిష్కరించిన సినిమా అది. మన ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలు ప్రతిరోజు రిలీజ్ అవుతూ ఉంటాయి, ప్రతి వారం రిలీజ్ అవుతూ ఉంటాయి. యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ, బయోగ్రఫికల్, పీరియాడికల్, మైథలాజికల్, స్పోర్ట్స్ డ్రామా, జానరా ఏదైనా అంతిమంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే ఆ సినిమాల లక్ష్యం కదా. మరి కల్పిత కథల్ని తెరపై చూపించేటప్పుడు లాజిక్లతో పనుండదు కదా, సుమోలు లేచిపోతుంటాయి, ఒక్కళ్ళు 100 మందిని చంపేస్తుంటారు, ఇవన్నీ చూడ్డానికి బాగుంటాయి బట్ నిజ జీవితంలో అవి సాధ్యం కాదు. కానీ బయోపిక్ల విషయంలో ఏంటంటే సమాజంపై ప్రభావం చూపించిన వాళ్ళు, స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన వాళ్ల జీవితాలే కథావస్తువులు. కాబట్టి ఈరోజు కూడా మనం మాట్లాడుకోబోయేది ఒక ఛాంపియన్ కథ. సరిగ్గా 2 ఏళ్ల క్రితం జూన్ నెలలో 2024లో విడుదలైన బాలీవుడ్ సినిమా. ఇది కేవలం ఓటమిని అంగీకరించని వ్యక్తి గురించే కాదు, గుర్తింపు కోసం తాపత్రయపడే ఒక వ్యక్తి కథ. గాయాల్ని మెడల్స్గా మార్చుకున్న వ్యక్తి కథ, సవాళ్లను అవకాశాలుగా మార్చుకున్న ఒక యోధుడి కథ, భారతదేశ మొట్టమొదటి పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కథ. గుర్తొచ్చిందా ఏదో సినిమా? మరి గుర్తొస్తే నాకు మెసేజ్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గుర్తుపడతారు. ఈ పాట తర్వాత ఆ సినిమా ఏంటో, ఆ సినిమా తాలూకు విశేషాలేంటో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ పవన్. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:14 క్రాస్ చేసి 20 seconds అవుతోంది. బయోపిక్ లో నేను భద్రాచలం సినిమాలో పాట వేసిన తర్వాత చాలా మంది భద్రాచలం సినిమా అనుకుంటున్నారు. భద్రాచలం అన్నది బయోపిక్ కాదు కాబట్టి ఆ సినిమా అయ్యే అవకాశమే లేదు. బట్ చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా గెస్ చేసి పంపించారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్న బయోపిక్ ఏంటంటే కబీర్ ఖాన్ గారి దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, ఈ పేరు వినగానే మీకు గుర్తొచ్చుండాలి, మొన్న అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా కార్తీక్ ఆర్యన్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమాకి సంబంధించి అవార్డు అందుకోబోతున్నారు. ఆ సినిమా పేరే చందు ఛాంపియన్ అనే సినిమా. ఈ రోజు మనం గుర్తు చేసుకోబోతున్న బయోపిక్ అది మురళీకాంత్ పేట్కర్ గారి బయోగ్రఫీకి సంబంధించినటువంటి సినిమా అనమాట. మరి ఆయన ఎవరు, ఆయనని చందు ఛాంపియన్ అని ఎందుకు ప్రజలు పిలిచేవారు, మరి చందు అంటే ఏంటి, ఛాంపియన్ అంటే మనకు తెలుసు, చందు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ బయోపిక్ స్పెషల్లో మనం మాట్లాడుకుందాం. ఈ కథ మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఒక గ్రామంలో మొదలవుతుంది. సినిమా ఓపెన్ అవ్వగానే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో ఓపెన్ చేస్తారు డైరెక్టర్ కబీర్ ఖాన్. భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారందరి మీద కేసు పెట్టాలి అంటూ ఒక ముసలాయన పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు పెట్టాలి అని చెప్తారనమాట. సో ఓపెనింగ్ సీనే అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది కదా.

అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అది చూసి స్టేషన్ లో ఉన్న స్టాఫ్ అంతా కూడా నిర్ఘాంతపోతారనమాట. రాష్ట్రపతుల మీద కేసు పెట్టడం ఏంటి అని చెప్పి, అసలు ఎందుకు కేసు పెట్టాలనుకుంటున్నామని పోలీసులు అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన తన కథ చెప్పడం మొదలు పెడతాడు. ఇది మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. మరింతకీ ఏమిటి ఆయన కథ, ఒక సాధారణ వ్యక్తి విజేతగా ఎలా మారాడు తెలుసుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.

0: వస్తున్నాయి. Go retro with Akashwani Telugu.
1: 11:27 crosses 50 seconds. Chendu Champion biopic గురించి మాట్లాడుకుంటున్నాం. గుర్తుకొస్తున్నాయి స్పెషల్. చందు ఛాంపియన్ మూవీ ఒక అన్బిలీవబుల్ ట్రూ స్టోరీ. హీరో తన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి ఎన్నో అవరోధాలు వచ్చినా కూడా తన అలుపేరగాని ఆత్మస్థైర్యంతో ఎలా ఎదుర్కొన్నాడు, చిన్నప్పటి నుంచి చెక్కు చెదరని పట్టుదలతో దృఢత్వంతో తన నెవర్ గివప్ యాటిట్యూడ్ వల్ల తను ఇండియాకి ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు. జనరల్ గా ఆటోబయోగ్రఫీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మురళీకాంత్ పేట్కర్ గారికి చిన్నప్పటి నుంచి ఇండియాకి రెజ్లింగ్ లో ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలి అనే కలతో పెరుగుతారనమాట. రెజ్లింగ్ లో ఎలాగైనా సరే తాను మెడల్ కొట్టాలి అనే దృఢ సంకల్పంతో చిన్నప్పటి నుంచి పెరుగుతారు. కానీ మనం అనుకున్నవన్నీ జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆయన ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశిస్తారనమాట. అయితే ఆర్మీలో ఓన్లీ బాక్సింగ్ కి సంబంధించి ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది కదా, మిగతా ఏ స్పోర్ట్స్ కి సంబంధించి అక్కడ అవకాశం ఉండదు. అందుకే మురళీకాంత్ పేట్కర్ గారు బాక్సింగ్ నేర్చుకుని అక్కడ త్రూ ఆర్మీ నుంచే ఒక సర్వీస్ మెన్ గా ఇండియాకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ సాధిస్తారు కూడా. అయితే పాకిస్తాన్ వార్ సమయంలో మురళీకాంత్ పేట్కర్ గారు చాలా తీవ్రంగా గాయపడతారన్నమాట. అన్ఫార్చునేట్లీ 9 బుల్లెట్లు ఆయన బాడీలోకి దిగడం వల్ల ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కోమాలోకి వెళ్ళిపోతారు. తన 2 కాళ్ళు పారలైజ్ అయిపోతాయి. మరి ఇంకొకరు అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుంటారు, లేకపోతే నా లైఫ్ ఇంతే నా కర్మ ఇంతే అని చాలా మంది అలా ఉండిపోతారు. కానీ మురళీకాంత్ పేట్కర్ గారు అలా కాదు. ఆ తర్వాత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఎలా మలుపు తిరిగింది, ఆయన అనుకున్న రెజ్లింగ్ కాకపోయినా మరి ఏ స్పోర్ట్స్ లో ఆయన రాణించారు, ఇవన్నీ తెలుసుకుందాం చందు ఛాంపియన్ బయోపిక్ ప్రత్యేకంలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మురళీకాంత్ పేట్కర్ గారి బయోగ్రఫీ చందు ఛాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే కోమాలోకి వెళ్లిపోయారు 2 ఏళ్లు మురళీకాంత్ పేట్కర్ గారు. పాకిస్తాన్ వార్లో గాయపడిన తర్వాత అని మాట్లాడుకున్నాం కదా. కోమా నుండి రికవర్ అయ్యాక తను ఎక్కువగా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారనమాట. 1972లో యునిక్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేశారు. అప్పుడే ఇండియాకి మొట్టమొదటి ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించారనమాట. అయితే అన్ఫార్చునేట్లీ చాలా మంది క్రీడాకారులాగానే మురళీకాంత్ పేట్కర్ గారి సేవలు, విజయాలు కూడా కాలంతో పాటు అందరూ మర్చిపోతారు. జనరల్ గా మన ఇండియాలో ఏంటంటే కొన్ని స్పోర్ట్స్ కి మాత్రమే క్రేజ్ ఎక్కువ ఉంటుంది, లైక్ క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్. మిగతా ఈ ఒలింపిక్ స్పోర్ట్స్ ఏంటంటే వ్యూవర్షిప్ తక్కువ ఉంటుంది, కాకపోతే అట్ ద సేమ్ టైం గుర్తింపు కూడా తక్కువే ఉంటుంది. అలా గుర్తింపు కోసం

2025 జనవరిలో అర్జున అవార్డ్ ఫర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో కూడా ఆయనకి ప్రజెంట్ చేశారనమాట. అయితే ఆయన అర్జున అవార్డు అందుకోవడానికి అన్ని సంవత్సరాల టైం ఎందుకు పట్టింది? ఈ విజయగాథతో తెరకెక్కిన స్ఫూర్తిదాయక సినిమానే చందు ఛాంపియన్, మురళీకాంత్ పేట్కర్ గారి బయోపిక్. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం చందు ఛాంపియన్ గురించి ఓ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: చందు ఛాంపియన్ బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అయితే ఎవరి జీవితంలో అయినా కష్టాలు తప్పవు కదా, కష్టాల తర్వాతే సుఖాలు, మళ్లీ కష్టాలు, ఇలా వెళ్తూ ఉంటేనే మన జీవితం సంపూర్ణం అవుతుంది. అయితే వాటి వెంట కన్నీళ్లు కూడా వరదలా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కొంతమంది అసలు కష్టాలని

స్నేహితులుగా చేసుకుని కాలం వెళ్లదీసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే వాటిని అణుచుకుని విజయం సాధించిన విజేతలు కొద్ది మందే ఉంటారు. అందులో మురళీకాంత్ పేట్కర్ గారు కూడా తప్పకుండా ఉండి తీరుతారనమాట. అలాగని కష్టాలు వచ్చాయని చెప్పి, కన్నీళ్లు ఉన్నాయని చెప్పి తల వంచామా, ఆ కన్నీళ్లలో కొట్టుకుపోవడం ఖాయం. ఎదురొడ్డితేనే గెలుపు, కానీ జీవితంలో ప్రతి మలుపులో ఓటమి వెంటాడితే ఎంతవరకు అని పోరాడాలి. అలాగని నిర్వేదంలో కూరుకుపోయి ఆగిపోకుండా, ఓటమికి గెలుపు దక్కకుండా పోరాడి విజయం సొంతం చేసుకున్న వారే యోధుడవుతారు, కాదంటారా? అలాంటి యోధుడే మురళీకాంత్ పేట్కర్. ఇందులో మురళీ పాత్రలో నటించిన కార్తీక్ ఆర్యన్ నటించలేదు, జీవించాడనే చెప్పాలి. అందుకనే ఆ పాత్రలో కార్తీక్ పర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నేషనల్ అవార్డు కూడా వెతుక్కుంటూ వచ్చింది ఈ మధ్య. ప్రతి ఫ్రేమ్లో ఎమోషన్ ని క్యారీ చేసి సినిమాని అద్భుతంగా తెర మీద చూపించిన డైరెక్టర్ కబీర్ ఖాన్ గారిని కూడా మనం ఈ సందర్భంగా అభినందించి తీరాలి. స్టే ట్యూన్డ్, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం చందు ఛాంపియన్ గురించి ఓ పాట తర్వాత.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయిలో చందు ఛాంపియన్ బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఏదో ఆర్ట్ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అస్సలు కలగదు. జనరల్ గా స్పోర్ట్స్ డ్రామాలో పేట్రియాటిజం మిక్స్ అయితే ఇంకా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాంటి సినిమాలు ఎన్నో చూసాం కూడా మనం. అయితే చాలా మందికి ఇంకా ఆతృత ఉండొచ్చు, చందు అంటే ఏంటో చెప్తానన్నావు పవన్, ఇంకా చెప్పవేంటి అని. అయితే జనరల్ గా చందు ఛాంపియన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు ఈ సినిమాకి? ఆయన పేరేమి చందు కాదే, చందు ఛాంపియన్ గా మారాడని ఏమైనా పెట్టారా అని కూడా డౌట్ ఉండొచ్చు. అయితే చందు అనేది మహారాష్ట్ర నుంచి వచ్చారు కాబట్టి ఆయన జనరల్ గా ఆ ప్రాంతంలో చందు అంటే లూజర్ అని అర్థం అనమాట. ఎందుకంటే ఈయన చిన్నప్పటి నుంచి ఏ ప్రయత్నం చేసినా ఎక్కువగా ఓడిపోతూ ఉండేవారు కదా. ఒక మారుమూల గ్రామం నుంచి, కొండ ప్రాంతం నుంచి ఒక నేషనల్ లెవెల్కి గుర్తింపు పొందిన ఒక వ్యక్తిగా ఆయన మారారు కాబట్టి, ఛాంపియన్గా నిలిచారు కాబట్టి, ఒక చందు ఒక లూజర్ ఛాంపియన్గా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా టైటిల్ యొక్క జస్టిఫికేషన్ అనమాట. చందు అంటే లూజర్ అని అంటారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చుట్టుపక్కల వాళ్ళు టీజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, చందు చందు అని చెప్పి. కాబట్టి చందు కాదు, నేను ఛాంపియన్ని అని చెప్పడానికే ఆ టైటిల్ని కబీర్ ఖాన్ గారు చూస్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సంగీతం అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనంలో భాగమై చూసే ఆడియన్స్కి మంచి ఫీల్ ఇస్తుంది, మనల్ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. కెమెరా పనితీరు కూడా సూపర్ గా ఉంటుంది. ఎక్కువగా నటీనటుల హావభావాల్ని మన మనస్సుకి హత్తుకునేలా దగ్గరగా చూపించారు కెమెరామెన్. అది బాక్సింగ్ మ్యాచ్ లో అయినా, స్విమ్మింగ్ పోటీలో అయినా, దీనంతటికీ కారణం అద్భుతమైన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ నటీనటుల గొప్ప పర్ఫార్మెన్సెస్. ప్రీతం గారు అందించిన సంగీతం, సుదీప్ ఛటర్జీ గారి సినిమాటోగ్రఫీ, నితిన్ భాయిద్ గారి ఎడిటింగ్ సినిమాకి ఖచ్చితంగా అసెట్ అనే చెప్పాలి. అలాగే నటీనటుల్లో మురళీకాంత్ పేట్కర్ గా కార్తీక్ ఆర్యన్ ఒదిగిపోయాడు. కోచ్ పాత్రలో టైగర్ అలీ నటన అద్భుతమని చెప్పాలి. ఇక భువన్ అరోరా, కమీడియన్ గా బాగా ఫేమస్ అయిన యశ్పాల్ శర్మ ఈ సినిమాలో కూడా చక్కటి పాత్ర పోషించారు. తమ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. అందుకే చందు ఛాంపియన్ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చందు ఛాంపియన్ జస్ట్ ఒక స్పోర్ట్స్ మూవీ కాదు, ఇదొక స్పిరిటెడ్ అండ్ ఇన్స్పిరేషనల్ రియల్ లైఫ్ స్టోరీ. ఈ సినిమాలో మనకి నిరంతర పోరాటం, ధైర్యం, గెలుపుకి నిజమైన అర్థం ఏంటి అనే అంశాలు మనల్ని ఎక్కువగా కనెక్ట్ చేస్తాయి ఈ మూవీతో. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్ నో మ్యాటర్ వాట్ అనే ఒక అద్భుతమైన సందేశం ఈ మూవీ మనకిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా. మరి ఓటీటీలో అందుబాటులో ఉంది, హిందీలో, తెలుగులో కూడా. మీకు టైం చిక్కినప్పుడు ఈ చందు ఛాంపియన్ సినిమా చూడండి. అందులో ఉన్న మంచిని, మెసేజ్ని గ్రహించి మన జీవితంలో అప్లై చేసుకుంటే మనం కూడా ఛాంపియన్స్గా మారుతాం కాదంటారా? ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:06 దాటి 25 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో, అంటే 12:05 to 12:30 ప్రతిరోజు మనం చైతన్య స్ఫూర్తిలో కొన్ని స్ఫూర్తి నింపే వ్యక్తుల గురించి, అలాగే కొన్ని స్ఫూర్తి నింపే విషయాల గురించి మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ కూడా అలాంటి కొన్ని స్ఫూర్తి నింపే విషయాల గురించే మాట్లాడుకోబోతున్నాం మనం. ఈ రోజుల్లో మనం అంతా ఏం చేస్తాం, కొత్తదనం వెనుక పరిగెడుతున్నాం కదా. కొత్త మోడల్, కొత్త ట్రెండ్, లేకపోతే వేగంగా మారిపోయే ఆప్షన్స్. మరి ఇలాంటి టైంలో కాలంతో పాటు మారిపోని ఒకే ఒక్క గుణం ఉంది, ఒక క్వాలిటీ ఉంది, అదేంటంటే విశ్వాసం. దాన్నే మనం ఇంగ్లీష్లో లాయల్టీ అంటాం. క్షణాల్లో నిర్ణయాలు మారిపోయే ఈ డిజిటల్ యుగంలో కూడా అసలు మన జీవితాలు స్థిరత్వాన్ని ఇచ్చే శక్తే ఈ విశ్వాసం అనేది. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా కలిసి నడుస్తారు మనతో పాటు, కానీ ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మాత్రమే అసలైన లాయల్టీ ఏంటో తెలుస్తుంది. అలాగే అసలు ఎవరు మన వాళ్ళు అన్నది కూడా తెలుస్తుంది. నువ్వు గెలిచినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నీ పక్కన ఉంటారు, కానీ నువ్వు ఓడిపోయినప్పుడు నీ పక్కన నిలబడ్డవాడే నీ నిజమైన స్నేహితుడు, లేకపోతే నీ నిజమైన కుటుంబ సభ్యుడు. మరి లాయల్టీ అనేది మన లైఫ్లో ఎలాంటి సందర్భాల్లో బయటపడుతుంది, అసలు లాయల్టీకి మన లైఫ్లో ఇంపార్టెన్స్ ఏంటి, ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. విత్ మీ ఆర్జే పవన్.

0: ప్రేమించుకుందాం రా సినిమా నుంచి విన్న పాటది. మహేష్ గారి కంపోజిషన్ లో, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు చిత్ర గారు పాడిన పాట.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. 12:14 అవుతుంది స్టూడియో క్లాక్ లో. అయితే లైఫ్ ఇస్ ఎ రన్నింగ్ రేస్ కదా. ఇప్పటి డిజిటల్ యుగంలో అయితే మరీను ఒకరితో ఒకరికి మాట్లాడుకునే టైమే ఉండదు. ఉదయం తెల్లారిందా మన పనులు ముగించుకున్నామా, ఆఫీస్కి పరిగెత్తామా, మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చామా, సెల్ ఫోన్ పట్టుకున్నామా, ఇంకా స్క్రీన్ టైంలో మునిగిపోయామా, ఇదే కనబడుతోంది. ఎప్పుడైనా వీకెండ్ వస్తే అలా బయటకు వెళ్ళడం, కుటుంబ సభ్యులతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, కుటుంబాలు ఏకమైనా కూడా మళ్ళీ అదే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో లాభ నష్టాల లెక్కలు చూసుకోకుండా ఇచ్చిన మాటకు నమ్మిన మనిషికి తోడుగా నిలబడడం ఈ రోజుల్లో ఒక వండర్ అనే చెప్పుకోవాలి. అయితే అంతటా సెల్ఫిష్నెస్తో నిండిపోయిన ప్రస్తుత సమాజంలో ఈ విశ్వాసం, లాయల్ అనేది బలహీనతగా మారుతోందా, లేక మనుషుల మధ్య మిగిలి ఉన్న అత్యంత బలమైన బంధంగా ఉంటోందా? అయితే ఈ రోజుల్లో రిలేషన్స్ ఏర్పడడం ఎంత తేలికో, ఎందుకంటే ఆన్లైన్ ఫ్రెండ్స్ ఎక్కువ కదా మనకి, బయట ఫ్రెండ్స్ కన్నా కూడా అంతే వేగంగా ముక్కలైపోతున్నాయి ఆ బంధాలు. ఏ రిలేషన్కైనా ప్రాణం పోసేది, అది లాంగ్ లాస్టింగ్గా ఉంచేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే గౌరవం అన్నమాట. లాయల్టీలో ఇదొక ఇంపార్టెంట్ లక్షణం, అవునా కాదా? మాట్లాడుకుందాం ఇంకా ఈ లాయల్టీకి సంబంధించిన విశేషాలు. ఒక పాట విందాం. నువ్వొస్తావని సినిమా నుంచి వచ్చేస్తోంది మీ అందరి కోసం. ఎస్ మూర్తి గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, హరిహరన్ చిత్ర గారు పాడిన ఈ వండర్ఫుల్ మెలోడీ మీకోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.